ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం.

నాలుగవ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 25వ తేదీ గురువారం నీలేముల సమయం 5:58 దాటి 55 సెకండ్లు. మాట్లాడడం దేవుడిచ్చిన వరం, కానీ నీ ఆధీనంలో ఉంచుకొని మాట్లాడడం నీ గొప్పతనం అని అన్నారు రామకృష్ణ పరమహంస. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని విధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితిని గుర్తు చేస్తూ సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించింది భారత ప్రభుత్వం. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాట్ల సాగర్.

మీరింతవరకు దేశమా దేశమా అంటూ సాగిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు.

అఖిల దేవతలు, సకల సాధనలు, తల్లి, తండ్రి, గురువు, దైవం, పంచభూతాలు, చతుర్విధ పురుషార్థాలు, సూర్యచంద్రులు, ప్రకృతి, పురుషుడు, సకలం సాయే, సర్వం సాయే అని ధ్యానించి కీర్తించే ఈ భజన వినండి.

శాశ్వతము, నిరామయము, నిరంజనమూ అయినది సాయి సన్నిధే, తరగని పెన్నిధి. సాయి అను మాటే మంత్రం, సాయి ఒక్కడే మన దైవం అని చాటి చెప్పిన ఈ పాటను ఆలకించండి.

అయోధ్యలోని రాముడైన, మక్కాలోని రహీమైన, షిరిడీలో ఉన్న సాయినాథుడేనని భావించి కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలందరూ సోదరభావంతో కలసిమెలసి సేవించుకునే ఆ సాయినాథుని మహిమను ఈ గీతంలో ఆలకించండి.

ఆర్తత్రాణ పరాయణుడై అహర్నిశలు భక్తుల యోగక్షేమాలు అరసి అరసి అలసి సొలసిన ఆ సాయినాథునికి అలుపు తీరగా పొలుపు మీరగా పాడే లాలిపాటే ఈ గీతం.

0: మీరు ఇంతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్.
1: అవతార పురుషులు ఏ సందర్భంలో ఈ ఇలపై అడుగు పెడతారో మన పురాణాలు స్పష్టంగా చెప్పాయి. మాయాశక్తి చేత మోహితుడై భోగ విలాసాలే పరమార్థమని భావించిన మనిషి ధర్మానికి హాని చేస్తాడు. అలా కాలప్రభావం చేత విశ్వజనీయమైన సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు జీవులపై దయ కురిపించడానికి భగవంతుడు అవతరిస్తాడు. అయితే శ్రీరామకృష్ణులు అవతరించిన నాటి స్థితిగతులేమిటో, ఆయన అవతార వరిష్ఠులు ఎలా అయ్యారో తెలుసుకుందాం. 19వ శతాబ్దం నాటి మన దేశ స్థితిగతులు తెలుసుకుంటే శ్రీరామకృష్ణుని అవతార రహస్యం తెలుస్తుంది. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తిలాగా పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన భారతీయ సమాజం నిరాశలో కూరుకుపోయింది. ప్రాణవాయువు లాంటి సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది. కాలక్రమంలో అనేక సామాజిక రుగ్మతలు పెరిగిపోయి మన చుట్టూ ఉన్న చెడుకు కారణం మన ధర్మమే, మన మతమే అన్న అపోహ సమాజమంతా వ్యాపించింది. చాలా ప్రాచీనమైన బలవర్ధకమైన మన జాతీయ ఆధ్యాత్మిక వారసత్వపు మూలాలపై నిర్మించిన మన ప్రతి వ్యవస్థ, ప్రతి ఆచరణ అనాగరికమని భారతీయ మేధావులు నమ్మారు. అందుకే పురాణ యుగాలలో కంటే ఆధునిక యుగంలో ధర్మస్థాపన పెను సవాలుగా మారింది. ఈ చెడుకు కారణమైన శక్తులను, సంస్కారాలను నశింపజేసి విస్తృతంగా వేళ్లూనుకున్న ఆసురీ గుణాలను నిర్మూలించి జనులందరినీ భగవన్మార్గంపై పయనింపజేసి కొత్త సత్యయుగానికి నాంది పలికారు శ్రీరామకృష్ణులు. ఆయన ఆధునిక విజ్ఞాన వికాస యుగంలో జరిగిన మత సాంఘిక సంస్కరణలు మన జాతి జీవనం అనే మొక్కను వేళ్లతో పెరికివేయకుండా కాపాడారు. కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులను ప్రభావితం చేసి మన సంస్కృతిని రక్షించారు. దైవం, జ్ఞానం, భక్తి అనేవి మన మూలాలు. అనాది నుంచి ఈ పునాదుల మీదనే మన సంస్కృతి నిర్మితమైంది. వీటిని సంరక్షిస్తూనే కాలానుగుణమైన మార్పులు అవసరం అన్న నిజాన్ని మన జాతీయ ఉద్యమ నాయకులు గుర్తించారు. అందుకు కారణం శ్రీరామకృష్ణ. ఆయన అవతరించి ఉండకపోతే జాతీయోద్యమమే ఉండేది కాదు. మన చరిత్రను మలుపు తిప్పిన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన ఆధ్యాత్మిక శక్తి బీజాలు శ్రీరామకృష్ణులు నాటారు. దేశభక్తి దైవభక్తికి భిన్నం కాదు. జీవులందరినీ నారాయణ స్వరూపులుగా చూడడం నిజమైన జ్ఞానం. ఈ పారమార్థిక జ్ఞానగంగా ప్రవాహంలో అన్ని చెడులు కొట్టుకుని పోతాయి. అలాంటి నూతన భావఝరిని వివేకానందుని రూపంలో మనకోసం ప్రవహింపజేశారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుణ్ణి వివేకానందునిగా తీర్చిదిద్దటం, అందుకు తన శక్తినంతటినీ ధారపోయటం, తన తరువాత తన ఆధ్యాత్మిక సేవను కొనసాగించడానికి దివ్యజనని శారదామాతను సిద్ధం చేయటం ఆయన చేసి

0: మహత్కార్యాలు. ఆయన తన శిష్యులతో పలికిన ప్రతి మాట మహాశక్తి తరంగమై కొత్త ప్రపంచ సృష్టికి దారితీసింది. మన ప్రాచీన విజ్ఞానం వలన మూఢనమ్మకాలు వ్యాప్తి చెందాయని చాలామందికి అపోహ. శ్రీరామకృష్ణుడు మన ప్రాచీన ధర్మాన్ని రక్షించి మూఢనమ్మకాల డొల్లతనాన్ని వెల్లడి చేశారు. ఆయన బోధనలు చదివిన వారికి మూఢనమ్మకాలు తొలగిపోతాయి, దైవాన్ని దర్శించే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేటికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆయన కథామృతాన్ని చదివి బ్రతుకు పండించుకుంటున్నారు. శ్రీరామకృష్ణ రోజుల్లో నాటకాల్లో నటించే స్త్రీల పట్ల అగౌరవం బాగా ఉండేది. ఆయన గిరీష్ నాటశాలకు వెళ్లి ఆ నాటకంలోని ప్రధాన నటిని దీవించిన క్షణం నుంచి సమాజం నుంచి విలివేయబడిన స్త్రీలు ఆత్మగౌరవంతో బ్రతకటం మొదలైంది. ఒక వేశ్యావాటికలో ఒక వేశ్యను జగజ్జననిగా భావించి నమస్కరించిన రోజే మన దేశంలో మహిళా పునరుజ్జీవనం మొదలైంది. ఆయన ప్రతిరూపమే శారదామాత. ఈ వస్తు వినిమయం మనకు భోగలాలసం నేర్పింది. ఎంతటి వ్యసనపరుడైనా తన మనసులో కొంత భాగాన్ని భగవంతునికి అర్పించడం ద్వారా వ్యసనాల నుంచి ముక్తి పొందుతాడు. అందుకు ఉదాహరణగా గిరీష్ ఘోష్ జీవితాన్ని శ్రీరామకృష్ణ తీర్చిదిద్దారు. మనందరి గమ్యం భగవత్ప్రాప్తియే అన్న అందమైన నిజాన్ని ప్రేమగా మన మనసులో ముద్రించిన మాంత్రికుడు శ్రీరామకృష్ణుడు. అందుకే ఆయన అవతార వరిష్ఠుడు. ఆ నిత్యస్మరణీయుణ్ణి స్మరించుకుని మన బ్రతుకు పండించుకుందాం.
1: మీరింతవరకు శ్రీ కె సత్యప్రసాదరాయ్ సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం

పశువులకు ఈ వర్షాకాలంలో ఎంత సౌకర్యంగా ఉంటే అంత పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పాల దిగుబడి ఎక్కువగా ఉంటే అధిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. లాభదాయకమైన పాడి పరిశ్రమకు మేలైన యాజమాన్యం పునాది లాంటిది. పశువులకు నీడ కల్పించే పాక, మంచినీరు, మురుగుపారుదల ఇలాంటి అంశాలు చాలా వరకు పాడి ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. పశువుల షెడ్లలో నేలపై రబ్బరు మ్యాట్లు పరవడం ద్వారా పాడి పశువులకు సౌకర్యవంతంగా ఉంటోంది. ఈ చర్య ద్వారా పాలు అధిక దిగుబడిని సాధించవచ్చు. పాడి పశువులకు విశ్రాంతి ఎంతో అవసరం. సాధారణంగా పశువులు 14 గంటల పాటు నేలపై కూర్చొని లేదా పడుకొని ఉంటాయి. పశువు లేచి నిలబడే సమయంలో తన కాళ్లు గిట్టలపై 3 వంతుల శరీర బరువును మోపుతాయి. ఈ సమయంలో పశువు ఒత్తిడికి లోనవుతోంది. రోజులో దీర్ఘకాలం సిమెంటు గచ్చు లేదా గట్టి నేలపై నిలబడి ఉండడం వల్ల చికాకుకు గురవుతాయి. రబ్బరు మ్యాట్లను వాటి కాళ్ల కింద అడుగున పరచడం వల్ల పశువులకు సౌకర్యంగా ఉంటోంది. ఇలా చేయడం వల్ల పశువుల పొదుగుకు రక్త ప్రసరణ 40% వరకు మెరుగవుతోంది. గిట్టలు కాళ్లకు గాయాలు కావు. రబ్బరు మ్యాట్లపై యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్ ఉండడం వల్ల బ్యాక్టీరియా చేరే ప్రమాదం కూడా ఉండదు. దీంతో పశువుల పొదుగు ఆరోగ్యంగా ఉంటోంది. పశువులకు వేసే రబ్బరు మ్యాట్లు మార్కెట్లో మన్నికైనవి దొరుకుతున్నాయి. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, కనీసం 17 మిల్లీమీటర్ల మందంగల రబ్బరు మ్యాట్లు ఉపయోగించేందుకు మేలైనవి అంటున్నారు పశువైద్యాధికారులు. సుమారు 40 కిలోల వరకు బరువుండే ఈ మ్యాట్లను డైరీ ఫారాల్లో ఉపయోగించవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుని మ్యాట్లు వాడకం చేపడితే పాల దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. షెడ్డు నేల గట్టిగా ఉండడం, తడి వల్ల విదేశీ సంకరజాతికి చెందిన HF జెర్సీ వంటి ఆవుల్లో గిట్టలు దెబ్బతినడం, కాలిపుండ్లు అవడం ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. సుమారుగా 4 నుండి 5 వేలకు ఈ రబ్బరు మ్యాట్లు లభిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయడం కూడా తేలిక. ఇలాంటి రబ్బరు మ్యాట్లను వాడడం వలన పశువులకు అనారోగ్యం నుంచి కాపాడి అలాగే పాల దిగుబడిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.

మీరు ఇంతవరకు పశువులకు సౌకర్యంగా రబ్బర్ మ్యాట్లు ఈ అంశం గురించి, ఈనాటి మన రైతు సమాచారం కార్యక్రమంలో తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 డాక్టర్ సలహాలు. ఈనాటి కార్యక్రమంలో గుండె సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. ఇక 7:45 బుడిబుడి అడుగులకు అండగా అంగన్వాడీ చేయూత. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్.

సందర్భంలో గుండె సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. ఇక 7:45 బుడిబుడి అడుగులకు అండగా అంగన్వాడీ చేయూత, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ పి సంపత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత.

ఇక ఉదయం 8 గంటలకు యథావిధిగా సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. ఇక 8:35 శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాట. ఇక ఏకచిత్రగానం వింటారు 9:30.

ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారుల గాత్రయుగులం వింటారు. ఇక 1:20 వనితాలోకం ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం వింటారు. అనంతరం 2:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి. ఇక 4:00 నాకు నచ్చిన పాట, శ్రోతల మధులోని మధురమైన పాటల పోదోట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీతం వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అపరాల సాగు యాజమాన్యం పరిచయం వింటారు. ఇంకా ఆదాయానికి మంచి మార్గం తేనె ఈ కార్యక్రమంపై పరిచయం ప్రసారం అవుతుంది. ఇక కాయకోత అనంతరం మామిడి తోటల్లో సస్యరక్షణ ప్రసంగం వింటారు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. 8:00 కిన్నెరలహరి, ఇక 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల డోలిక, మధురిమ ఆపాత మధుర గీతాలు

శారీరక వాంఛలు క్షణికమైన సంతృప్తిలో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తాయి అని అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బి. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమాపేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమాపేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదాలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి అని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్దవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకు సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో కావాలి. త్వరగా జలజీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజువరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునిలూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నన్ను నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోర్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ యానాములలోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇరుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: भजते। इति वार्ताः।
1: ఆకాశవాణి మెదక్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్.
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని, ప్రతి ఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటి సంరక్షించాలని కోరారు. అదేవిధంగా అక్కన్నపేట అర్బన్ పార్కులో రాష్ట అటవీ శాఖ అధికారి రత్నాకర్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు మొక్కలు జీవనాధారమని, చెట్లు లేకుంటే జీవనోపాధికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలకు సంబంధించి జిల్లాలో మొత్తంగా 904 పాఠశాలలు ఉండగా 6,14,313 పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 4,09,353 పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేశామని అధికారులు వెల్లడించారు. యువత ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకువచ్చే బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా భావించి నాణ్యమైన విత్తనాలతోనే రైతులు అధిక దిగుబడి సాధిస్తారని ప్రభుత్వం విత్తనాల మేళా ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి తక్కువ నీటి ఖర్చుతో పంటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ, రసాయనాల అతి వినియోగంతో భూసారం దెబ్బతింటుందని, శాస్త్రీయంగా వినియోగించాలని తెలియజేశారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎరువులు, మందుల దుకాణాల నిర్వాహకులు రైతులకు మేలైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు రైతులకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పులు లేని ఓటర్ జాబితా లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని అర్హులైన పౌరులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాల నుంచి సహకారం అందించాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సందర్శించి పత్రాలు అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాను రాష్ట స్థాయిలో పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, అందులో భాగంగా మెదక్ జిల్లాను పర్యాటక అభివృద్ది ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మెదక్ జిల్లాను సందర్శించిన సందర్భంగా జిల్లా వారసత్వ సాంస్కృతిక అభివృద్దికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ యోగా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలంటూ పిలుపునిచ్చారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వయోజన విద్య జిల్లా విద్యాశాఖల సమన్వయంతో చేపట్టిన అమ్మకు అక్షరమాల ఫలితాలను ఇస్తుందని జిల్లా వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి మురళీమోహన్ అన్నారు. జిల్లాలో అక్షరాస్యత సాధనకు అడుగులు పడుతున్నాయని, ఈ క్రమంలో పల్లెల్లో వేలిముద్రలు వేయడం మానేసి కాగితాలపై సంతకాలు చేస్తున్నారని చెప్పారు. యాప్లో నమోదైన వారి సంఖ్య 37,210 ఉండగా అభ్యాసకులు 15,976 మంది ఉన్నారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన వారు 14,382 కాగా 13,245 మంది ఉత్తీర్ణులయ్యారు.
1: మెదక్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమాపేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం ఈ 0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్టాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమాపేశంలో 4 రాష్టాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడర్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతను ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్ చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిరికేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి, లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నవీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా వివరణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు.

0: పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్తో జరిగిన సమాపేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is really our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartala Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిం ఇబ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటమి అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబెలాడో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీఎస్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈ రోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజులు

లండన్ లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం గుండె సమస్యలు అవగాహన ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. మనిషి బ్రతకాలంటే గుండె ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల మానసిక ఒత్తిడులు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల గుండె బలహీనమై ముప్పు వాటిల్లి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? గుండెకి సంబంధించిన సమస్యల గురించి, ఆరోగ్యవంతమైన జీవన శైలి గురించి, ఇంకా గుండెకు సంబంధించిన చికిత్సలు, ఈ అంశాల గురించి మనకి వివరిస్తున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ అత్తులూరి రవికాంత్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో గుండె ఎందుకు బలహీనమవుతోందండి?
2: గుండె బలహీనపడటం ఈ కాలమే కాకుండా ముందు కాలంలో కూడా చూడటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐడెంటిఫై అవటం కూడా జరుగుతుంది. గుండె బలహీనత, గుండె పోటు, ఇవి రెండు వేరు వేరు. గుండె బలహీనత అనేది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. దీన్ని ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. స్మోకింగ్ అండ్ స్మోకింగ్ ప్రొడక్ట్స్, టొబాకో చీవింగ్, జడద అవ్వచ్చు, ముక్కులోకి లాగటం, టొబాకో స్నిఫింగ్, ఖైనీ, ఇదే కారణం అయ్యే అవకాశం ఉంటుంది యంగ్స్టర్స్ లో. ఇది కాకుండా వంశపారపర్యంగా సంక్రమించడం కూడా చూస్తూ ఉంటాం. దీన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటారు. కొంతమందిలో 20-30% పీపుల్లో కారణాలు ఉండవు. దాన్ని డైలేటెడ్ ఇడియోపతిక్ కార్డియోమయోపతి అంటారు. ఇలా కాకుండా ప్రెగ్నెన్సీలో రావటం, ప్రెగ్నెన్సీ అయిపోయిన మొదట 6 నెలల్లో పెరిపార్టం కార్డియోమయోపతి అంటారు. 1000 గర్భధారణలో 4 వరకు చూడటం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకు వచ్చాక సరైన విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ కార్డియోమయోపతి 100లో 30 మందికి ఈ నార్మల్ అయిపోతుంది. డాక్టర్ డయాగ్నోస్ చేశాక సరైన విధంగా మందులు వాడి రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే వీటికి పరిష్కారాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉంటాయి. మందుల పైన ఏసిడి అని షాక్ ఇచ్చే మిషన్ పెట్టడం జరుగుతుంది. కొంతమందికి సిఆర్టీడి అని పేస్ మేకర్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. 3 వైర్లు గుండెలో వేసి కొట్టుకునే విధానాన్ని మార్చి దీనివల్ల వచ్చే ఇబ్బందులు, ప్రాణహాని తగ్గే అవకాశం ఉంటుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెప్పడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, హార్ట్ అటాక్ ని ముందుగానే గుండె అలర్ట్ చేసే సంకేతాలు ఇస్తుందండి, మరి కోపం ఆందోళనలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు హార్ట్ అటాక్స్ కి దారితీస్తాయండి?
2: 100లో 70-80 మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఉంటాయి. దాన్ని ప్రీ ఇన్ఫాక్షన్ యాంజినా అంటారు. అంటే గుండెకి సంబంధించిన లక్షణం ఏదైనా అవ్వచ్చు, అది తల నుంచి నడుము వరకు, భుజాలు అవ్వచ్చు, దవడలు అవ్వచ్చు, ఛాతి మధ్యలో అవ్వచ్చు, పొట్టలో అవ్వచ్చు, ఛాతి వెనక భాగంలో అవ్వచ్చు, చెవులలో, తలలో, ఎక్కడైనా అవ్వచ్చు. ఈ వార్నింగ్ అనేది నెలకి ముందు నుంచే ఉంటది చాలా మందికి. ఏదో తేడాగా ఉంది, నాకు ఎప్పుడు ఇది రాలేదే అనిపించే విధంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన పరీక్షలు, అప్పుడప్పుడు డైరెక్ట్ గా యాంజిగ్రామ్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఆ సూచనల్ని గ్యాస్ అని చెప్పి, నేను రాత్రి ఏదో తిన్నాను, లేకపోతే నన్ను ఎవరో ఏదో అన్నారు, నా మూడు బాగాలేదు, నేను మంచినీళ్ళు సరిగ్గా తాగలేదు, నేను ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాను, ఇలా అంటే జనరల్ గా చేసేది ఏంటంటే ఏ బాధ కలిగినప్పుడు ఆ బాధని ఈ సూచనలు అప్పుడప్పుడు 1-2 నెలలు 3 నెలలు సంవత్సరంగా చూపిస్తూ ఉంటాయి. గుండెపోటకు వచ్చే ముందు మొదట 1-10 రోజులు గాని, 20 రోజులు గాని, నెల గాని ఎక్కువగా సూచనలు ఉంటాయి. నొప్పి అవ్వక్కర్లే, ఏ విధమైన బాధన్నా అవ్వచ్చు, నడిచినప్పుడు, వంగినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అది ఇబ్బంది అని గుర్తించండి. ఇంకా కొంతమందికి అయితే ఆవలింతలు, కొంతమందికి తేంపులు, దడ, ఈ విధమైన డిఫరెంట్ యాంగిల్స్ లో కూడా ఇబ్బంది కలగచ్చు. ఆల్రెడీ వ్యాధి ఉండి రేపు మాపు గుండెపోటు రావాల్సిన వాళ్ళకి ఈ రోజు వచ్చిన ఆందోళన, దుఃఖము, కో

0: భావం అలజడి వల్ల రేపో మాపు రావాల్సింది ఇవాళ వచ్చే అవకాశం. మీరు డాక్టర్ని సంప్రదిస్తే టైంకి ఒక ప్రాణం నిలుస్తుంది.
1: డాక్టర్ గారు, మరి ఛాతీ నొప్పిని గుండె నొప్పిని వేరువేరుగా గుర్తించటం ఎలా అండి?
0: ఛాతి నొప్పిని గుండెపోటుని వేరువేరుగా గుర్తించడం అనేది పేషెంట్కి సాధ్యం కానిది. ఛాతిలో బాధ కలిగినప్పుడు అది గుండెది అవునా కాదా అని మరణ నిర్ధారణ చేసుకోకూడదు. ఛాతి మధ్యలో, భుజాల్లో, దవడల్లో, పళ్ళల్లో, చెవులల్లో, నెక్లో, థ్రోట్లో, తర్వాత రెండు ఆర్మ్స్లో, సో ఇక్కడ ఎక్కడైనా కూడా ఇబ్బంది, బరువు, బాధ, మంట పట్టేసినట్టుంటాం, ఇటువంటి ఏ ఎక్స్ప్రెషన్ అయినా కొత్తగా వచ్చినట్టయితే మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది.
1: డాక్టర్ గారు, మరి ఊబకాయం ఉన్నవాళ్లే కాకుండా ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్లు కూడా సడన్ గా హార్ట్అటాక్స్తో చనిపోతున్నారు, ఇలా ఎందుకు జరుగుతుందండి?
0: ఊబకాయం అంటే ఒబెసిటీ. ఇందులో కూడా రెండు రకాల ఊబకాయాలు ఉన్నాయి. సో ఈ పొట్ట చుట్టూ ఉండేదాన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటారు. ఇది ఎక్కువగా గుండెపోటు రావడానికి కారణమయ్యే పరిస్థితి. లావు ఉన్న ప్రతి వాళ్ళకి వస్తుందని మనం చెప్పట్లేదు. లావు లేని వాళ్ళల్లో తక్కువ మందిని చూస్తాం. అంతేగాని లావు ఉంటే గుండెపోటు వస్తుంది, సన్నగా ఉంటే రాదు అని ఎవరు అంటారు. సన్నగా ఉన్న వాళ్ళల్లో అవకాశం తక్కువ. ఇది కాకుండా కూడా అనేక అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మితిమీరిన ఆల్కహాల్, మధుమేహం, డయాబెటీస్, హైపర్ టెన్షన్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవటం, సో ఇవన్నీ కూడా కూడగట్టుకుని గుండెపోటు వచ్చే అవకాశానికి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్ ఉంది. ఊబకాయమే కాకుండా కదలికలు లేకపోవటం, అంటే సన్నగా ఉన్నా కూడా ఎక్కువ కదలట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందంటే వాళ్ళు కూడా రిస్క్ లో ఉన్నారు. కాబట్టి ఊబకాయం లేనంత మాత్రాన మీకు రాదని లేదు, ఊబకాయం ఉంటే వస్తుంది డెఫినెట్ గా అని కూడా బల్లకొద్ది చెప్పలేదు.
1: డాక్టర్ గారు, మరి కొంతమంది ఆరోగ్యం కోసం నట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, మరి ఇవన్నీ గుండెకి మేలు చేస్తాయండి?
0: నట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిదండి గుండెకి. వాల్నట్స్ తర్వాత ఆల్మండ్స్, ఆల్మండ్స్ తర్వాత క్యాష్యూ నట్స్, అంటే మెయిన్ గా వాల్నట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నట్స్. అంటే బ్రెయిన్ లాగా ఉంటాయని బ్రెయిన్ కి మంచిది అనుకుంటూ ఉంటారు. ఇంపార్టెంట్ గా గుండెకి చాలా మంచిది. సో వాల్నట్స్ వేయించకుండా, మార్పులు చేయకుండా నేచురల్ గా వచ్చిన విధంగా తీసుకొని కప్పు వరకు తీసుకోవడంలో మంచిది కూడా. అవి గుండెకి పాజిటివ్ థింగ్స్, యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, కడుపు నింపుతాయి, క్యాలరీస్ కూడా కావలసిన విధంగా వస్తాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ వచ్చేసరికి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా చాలా గుడ్ ఫర్ హార్ట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్ గా ఉన్న ఫ్రూట్స్, సీతాఫలం, మామిడి పండు, ద్రాక్ష, సపోటా లాంటివి తీసుకోకూడదు. షుగర్ లేని వాళ్ళు మాత్రం ఇవి తీసుకోవడం మంచిది. జ్యూసెస్ చేసుకోకుండా ఉన్న పలంగా ఫ్రూట్ ని తినడం ఆల్వేస్ మంచిది. ఎందుకంటే అలా తిన్నట్టయితే ఫైబర్ కూడా లోపలికి వెళ్తుంది, ఫ్రూట్ లో ఉన్న మంచి పదార్థాలు మాత్రమే లోపలికి వెళ్తాయి.
1: డాక్టర్ గారు, మరి స్టంట్స్ వేయటం గుండె సమస్యకి శాశ్వత పరిష్కారం అంటారా? మరి స్టంట్స్ లో లేటెస్ట్ విధానాల గురించి చెప్పండి.
0: స్టెంట్స్ వేయటం ఏది కూడా పూర్తి పరిష్కారం ఉండదు గుండె వ్యాధిలో, ఎస్పెషలీ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే గుండె ధమనుల్లో పూడికి ఏర్పడే జబ్బులో పూర్తి పరిష్కారం కాదు, మందులు కూడా పూర్తి పరిష్కారం కాదు. కొంతమందికి పూర్తి పరిష్కారం అవ్వచ్చు. ఇది సిస్టమిక్ డిసీజ్ అంటాం. వ్యాధి గుండె రక్తనాళాల్లో ఒక చోట ఉన్నప్పుడు అక్కడ స్టెంట్ అమర్చావు, వేరే చోట కూడా వచ్చే అవకాశం ఉంది. మెడ రక్తనాళాల్లో రావచ్చు, గుండె రక్తనాళాలు రావచ్చు, చెయ్యి రక్తనాళాలు రావచ్చు, కిడ్నీ కెళ్ళి రక్తనాళాల్లో రావచ్చు, గుండెలోనే వేరే చోట రావచ్చు. కాబట్టి స్టెంట్లు అన్ని చోట్ల వేయలేవుగా ముందు చూపుగా వేయటం అనే మాట లేదు. సో స్టెంట్ టార్గెటెడ్ థెరపీ, అప్పుడప్పుడు బ్లాక్స్ ఇబ్బంది కలిగించకుండా సైలెంట్ గా ఉంటాయి, కానీ దాని లొకేషన్ చాలా ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన లొకేషన్. సో అటువంటి పరిస్థితుల్లో స్టెంట్ వేయాల్సింది. స్టెంట్ ఒకటే ట్రీట్మెంట్ కాదు, స్టెంట్ తో పాటు జీవన శైలి మార్పులు, మందులు చాలా ఇంపార్టెంట్. స్టెంట్లు కూడా ఇంపార్టెంట్. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ, అంటే స్టెంట్లు వేసేటప్పుడు ఇమేజింగ్ అనే టెక్నాలజీ వాడి, అంటే కెమెరా లాంటిది, అంటే లైట్ తో కానీ సౌండ్ వేవ్స్, సౌండ్ వేవ్స్ అయితే ఐవస్, లైట్ తో అయితే ఓసిటీ అంటాం. ఈ రెండు ఇమేజింగ్ మోడాలిటీస్ తో స్టెంట్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఎంత తగ్గుతుంది దీనివల్ల అనేది తెలుసుకుంటాం. కాల్షియం తీవ్రంగా ఉండటం, లెఫ్ట్ మెయిన్ ప్రొసీజర్స్, సైజ్ డిస్పారిటీ ఉన్న రక్తనాళాలు, ఇలాంటి వాటిల్లో ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ అంటే ఇమేజింగ్ చూసి కాల్షియం ని ఏ విధంగా క్రాక్ చేసి స్టెంట్ ని పంపించాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఇవన్నీ తెలవటానికి కాల్షియం డీబల్కింగ్ ప్రొసీజర్స్ లో, ఎస్పెషలీ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్, వై జంక్షన్, లెఫ్ట్ మెయిన్లలో స్టెంటింగ్ తో పాటు మీరు ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీ చేయటం అడ్వాన్స్ టెక్నాలజీ అన్నారు కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాల్షియం బ్రేకింగ్ డివైజెస్ మనం చాలా వాడాము, ఆర్బిటల్ లిథరెక్టమీ ఒకటి, రోటాబ్లేషన్ ఒకటి, తర్వాత ఐవీఎల్ ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని ఇవన్నీ కూడా కొత్త తరహాగా వాడి పేషెంట్ కి ఉపయోగపడేవి.

0: విధంగా చూస్తాం.
1: డాక్టర్ గారు, యాంజియోప్లాస్టీ అంటే ఏంటండి?
0: యాంజియోప్లాస్టీ, యాంజియో అంటే వెజల్, ధమని గాని సిర గాని, ప్లాస్టీ అంటే రిపేర్. సో యాంజియోప్లాస్టీ అంటే ధమనిని కాని సిరల్ని కాని రిపేర్ ని ప్లాస్టీ అంటారు. గుండెకి సంబంధించిన ధమనులు అంటే కరోనరీ ఆర్టరీస్, అంటే గుండె ఉపరితలం మీద ఉన్న ధమనులు, ఈ ధమనుల్ని కరోనరీ ఆర్టరీస్ అంటారు. వీటిల్లో చేసే రిపేర్ ని పర్క్యూటేనియస్ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటారు. ట్రాన్స్టర్మినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే దాన్ని PTCA అని కూడా అంటారు. సో ఇది చేసి అక్కడ స్టెంట్ నమరుస్తాం మెజారిటీ ఆఫ్ టైమ్స్. కాబట్టి జనరల్ గా PTCA అండ్ రెగ్యులేటింగ్ స్టెంట్ సో ఆర్టరీ అంటారు. సో ఈ విధంగా యాంజియోప్లాస్టీ అంటే రిపేర్ ఆఫ్ ద వెజల్. అయితే ఈ వెజల్ గుండెది అయినప్పుడు PTCA, కిడ్నీది అయితే PTRA. కిడ్నీ కూడా ధమనిలో రిపేర్ చేసి స్టెంట్ పెట్టే పరిస్థితి ఉంటుంది. అలానే బ్రెయిన్ కెళ్తేనేమో కెరోటిడ్ కెళ్తే కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, అలా చేతుల్లో చేస్తే పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ, సబ్ క్లేవెన్ యాంజియోప్లాస్టీ. సో ధమని ఎక్కడ మూసుకుపోతే అక్కడ తెరవటాన్ని, తెరిచి స్టెంట్ నమర్చడాన్ని, ఇదంతా కలిపి యాంజియోప్లాస్టీ అంటారు.
1: డాక్టర్ గారు, మరి హార్ట్ స్క్రీనింగ్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: హార్ట్ స్క్రీనింగ్ అంటే జనరల్ గా ఫస్ట్ కార్డియాలజిస్ట్ ని కలవడం. కార్డియాలజిస్ట్ చేసిన ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్ లాగా, దాంతో పాటు ఎగ్జామినేషన్ చేశాక 100లో 90 మందికి మీరు కంక్లూజన్ కి వస్తారు, వీరికి గుండె జబ్బు ఉందా లేదా అని. ఆ మిగిలిన 10-15 మంది ఇన్వెస్టిగేషన్స్ అప్రోప్రియేట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ అంటే పరీక్షలు. ఆ పరీక్షలు రక్త పరీక్షలు అవ్వచ్చు, ECG, 2D echocardiogram, ట్రెడ్మిల్ టెస్ట్, ఆ తర్వాత CT యాంజియోగ్రామ్, యాంజియోగ్రామ్. సో ఇటువంటి పరీక్షలన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. హాల్టర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో ఇవన్నీ కూడా పరీక్షలు చేశాక రక్తనాళాల్లో ఇండైరెక్ట్ గా పూడిక ఉందా లేదా అని చూడకుండా చెప్పడం జరుగుతుంది, చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లలో చాలా మంది అపోహ అనొచ్చు. ఏమిటి అంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని అది ఎక్కువగా ఉంటే అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనుకుంటూ ఉంటారు. అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కాదండి, అది హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ టెస్ట్లు. అంటే హార్ట్ అటాక్ ఫ్యూచర్ లో రాకుండా ఉండటానికి ఈ రోజున ఈ లిపిడ్ ప్రొఫైల్ లాంటివి చెక్ చేసుకుంటే, లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా ఉందనుకోండి, తేడాగా ఉందనుకోండి, అది 10 ఏళ్ల తర్వాత కానీ 5 ఏళ్ల తర్వాత కానీ ఎక్కువగా ఉండొచ్చు, గుండెపోటు వచ్చే అవకాశం, తగ్గించడానికి మందులు మొదలు పెట్టడం జరుగుతుంది. అంతేగాని అది హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కాదు లిపిడ్ ప్రొఫైల్ అంటే. హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫస్ట్ థింగ్, డాక్టర్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ టేకింగ్, అది ఫస్ట్ టెస్ట్. ఆ తర్వాత దానికి సందర్భోచితంగా అంటే అప్రోప్రియేట్ గా ఇన్ఫరెన్స్ బట్టి ఏ పరీక్ష చేయాలి అనేది తెలుస్తుంది. ఆర్డర్ లో కొంతమందికి డైరెక్ట్ గా యాంజియోగ్రామ్ చెప్పడం జరుగుతుంది, కొంతమందికి ECG, 2D echo, ట్రెడ్మిల్ చేయాలని అంటారు, కొంతమందికి ఓన్లీ ECG, 2D echo చేస్తాం, కొంతమందికి ఎక్స్రే ఇంపార్టెంట్, కొంతమందికి హోల్టర్ అంటే 24 గంటలు గాని 78 గంటలు గాని పూర్తిగా ECG రికార్డింగ్ చేస్తాం. సో ఇటువంటివి అనేకమైన టెస్టులు ఉంటాయి, కొంతమంది ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీ అవసరం ఉంటుంది. సో ఏది ఎవరికి అవసరం అనేది డాక్టర్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ టేకింగ్ తర్వాత తెలుస్తుంది. అవి హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు. అంతేకాని హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్ చూసి ఎక్కువగా ఉందని కంగారు పడిపోయి అది టెస్ట్ కింద పరిగణించద్దు. ఇంకొకటి ఈ మధ్య ఎక్కువగా చూసింది CT కాల్షియం స్కోరింగ్ టెస్ట్. ఈ CT కాల్షియం స్కోరింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ హార్ట్ స్క్రీనింగ్ కింద మంచిదే, కానీ దీనిని అదే పనిగా నెలకి ఒకసారి చేసుకుని వచ్చిన వాళ్ళని చూసాను, అది అలా చేసుకోకూడదు. కొంతమంది 6 నెలలకు ఒకసారి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. కాల్షియమే లేకుండా కూడా బ్లాక్లు ఉంటాయి. మరి ఎందుకు చేస్తున్నాం అంటే కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళలో అవకాశం ఎక్కువ. అంటే సిగరెట్లు తాగే వాళ్ళలో అవకాశం ఎలా ఎక్కువ, మధుమేహం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవకాశం ఎలా ఎక్కువ, రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఏ విధంగా అవకాశం ఎక్కువ, CT కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ. రూల్ కాదంటే మీకు కాల్షియం 0 ఉండి కూడా బ్లాక్లు ఉండొచ్చు, కాల్షియమే ఎక్కువగా ఉండి బ్లాక్లు ఉండకపోవచ్చు.
1: గుండెకి సంబంధించిన సమస్యలు, అలాగే గుండెకి సంబంధించిన చికిత్సల గురించి, ఇంకా పరీక్షలు, అలాగే ఆరోగ్యవంతమైన జీవన శైలి గురించి మా శ్రోతలకి వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు గుండె సమస్యలు అవగాహన ఈ అంశం గురించి కార్డియాలజిస్ట్ డాక్టర్ అతులూరి రవికాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కలువకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246.

0: 7407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. బంగారు కుటుంబం చిత్రం కోసం రాజ్ కోటి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినబోతున్న పాట అభినందన చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: నిమిషాలకు పునఃప్రసారం
1: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు,
0: మీ మాటలు మా పాటలు,
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, బుడిబుడి అడుగులకు అండగా అంగన్వాడీ చేయూత, నేషనల్ న్యూట్రిషన్ మిషన్.

0: డిస్టిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ పునుగోటి సంపత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత.
1: సార్ నమస్తే అండి.
2: నమస్తే.
1: అంగన్వాడీ కేంద్రాలలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు కదండి, మరి ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించకుండా అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించారా?
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 11 ప్రాజెక్టులలో సుమారు 9376 మంది పిల్లలు నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మేము ప్రధానంగా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగానే మన జిల్లాలో ఒకటి నూతనంగా ఒక పథకం ప్రారంభింపజేయడం జరుగుతుంది.
1: సార్ నూతన పథకము అంటే?
2: అది ఏంటి అని అంటే తొలి ముద్ద బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమం ఒకటి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అది కూడా రాష్ట్రంలోనే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకోవడం జరిగింది.
1: ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే ఎందుకు ఎన్నుకోవలసి వచ్చిందండి?
2: ప్రధాన కారణం ఏంటంటే గిరిజనుల్లో ఎక్కువగా నివసించే గిరిజన ప్రాంతమైన గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాబట్టి ఈ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పథకాన్ని అమలు చేయాలన్నది మా ప్రధాన ఉద్దేశము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, అదే విధంగా పోషకాహార లోప నివారణ, విద్యా వికాసము, మూడు లక్షణాలు ఏదైతే పోషకాహార లోప నివారణ, విద్యా వికాసం అనే దానిలో భాగంగానే తొలిముద్ద బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మనం ప్రవేశపెడుతున్నాము. ఈ యొక్క స్కీమ్ అనేది 3 నుంచి అంగన్వాడి కేంద్రాలలో జిల్లాలో ఉన్న 2061 అంగన్వాడి కేంద్రాలలో ఎవరైతే 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు నమోదవుతారో వాళ్ళ కోసం అనేది మనం ఈ ప్రాజెక్ట్ ని అంటే ఈ స్కీమ్ ని తొలిముద్ద బ్రేక్ఫాస్ట్ అల్పహార పథకాన్ని అమలు చేస్తున్నాము. తద్వారా మనకి ఏంటంటే పౌష్టికాహారం అందించడంతో పాటు వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం మేడం. ఇది
1: పోషకాహారం అంటే ఎటువంటి పోషకాలు ఉంటాయి?
2: ప్రజెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఆల్రెడీ పోషణ అభ్యాన్ పథకంలో భాగంగా న్యూట్రిషియస్ ఫుడ్ పోషకాహార లోప నివారణ కోసము అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తీవ్ర పోషణ లోపం, పోషణ లోపంతో బాధపడుతూ చిన్నారుల సంఖ్య తగ్గించడం కొరకై తొలి ముద్ద అల్పాహారం అనే పథకాన్ని మనము జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకోవడం జరిగింది. అంటే ఇందులో కేటగిరీస్ ఉంటాయి, చిన్న నుంచి 3 నుంచి 6 తర్వాత గర్భిణీలు, బాలింతలు, ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడి కేంద్రాలలో నేను ఇందాక చెప్పినట్టు జిల్లాలో మొత్తం 74837 మంది ఈ కేటగిరీస్ 0-3, 3-6 ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళు సేవలు పొందుతున్నారు. ఈ సేవలు ఏ విధంగా ఉంటాయంటే వారి వయసుకు తగ్గట్టు మొదటి 1000 రోజుల సంరక్షణతో పాటు తద్వారా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఈసీసీ అంటే పూర్వ ప్రాథమిక విద్య ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ గర్భిణీలు, బాలింతలలో రక్తహీనత లోపం లేకుండా చూడడము, వైద్య శాఖ సమన్వయంతో అనేక పథకాలు అమలు చేస్తూ ఈ రోజు మనము అగ్రగామిగా జిల్లాలో అతిపెద్ద జిల్లా అయినప్పటికీ కూడా ఈ లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో మనము మంచి రిజల్ట్స్ అనేవి మనం తీసుకురాగలుగుతున్నాం జిల్లాలో.
1: తొలిముద్ద అంటే ఈ తొలిముద్దలో ఎటువంటి పోషకాలు ఉంటాయి?
2: ప్రధానంగా ఇప్పుడు ఇది తీసుకున్నట్టయితే పైలట్ ప్రాజెక్ట్ గా తొలి ముద్ద ఇందులో 2 మిశ్రమాలు అంటే కూడిన ఉంటాయి అల్పాహారము. ఒకటి వచ్చేసి మనము ఉప్మా అంటాము, ఒకటి కిచిడి అంటాము. అంటే దీనిలో ముఖ్యంగా మంది గ్రామీణ ప్రాంతం, గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇది మనం అమలు చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మేము గమనించి దీన్ని ఇంప్లిమెంటేషన్ కి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ స్టాండర్డ్స్ తో కూడుకున్న మనం ఆహార పదార్థాలు పోషణ లోప నివారణ కోసము పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడానికి చేస్తున్నాం.
1: సార్ ఉప్మా అంటే ఎలా తయారు చేస్తారు?
2: ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ కిచిడి అంటాము. ఈ ఉప్మా మిశ్రమంలో మొత్తం మనం పర్ డే వచ్చేసి ఈ 3-6 పిల్లలకి 25 గ్రాముల వరకు మనం పెడతాము. అంటే శక్తి సుమారు 160 క్యాలరీస్ ఉంటాయి ఇందులో. మేము ఇచ్చే ఫుడ్ లో ఈ 160 క్యాలరీస్ ఉంటాయి. తద్వారా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ప్రోటీన్లు 3.9 గ్రామ్స్ ఉంటాయి ఇందులో. కార్బోహైడ్రేట్లు 14.5 గ్రామ్స్ ఉంటాయి. 3.3 గ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే ఈ లెక్క ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, యూనిసెఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా వీటి మిశ్రమాలను మనము యాడ్ చేయడం జరిగింది.
1: అంటే ఏజ్ కు తగ్గట్టుగా ఇస్తూ వస్తూ ఉంటారండి పోషకాహారం?
2: తగ్గట్టు వస్తున్నాం. అవును మేడం, ఉప్మా మిశ్రమం మేము చెప్పినట్టు 25 గ్రాములు ఇస్తాం. 25 గ్రాములలో తద్వారా అది తీసుకోవడం ద్వారా ఎంత వరకు మనకి ఎనర్జీ జనరేట్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత పెరుగుతాయి, ప్రోటీన్స్ ఎంత పెరుగుతుంది, కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుంది అన్న దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు సులువైన పద్ధతిలో సరైన సమయంలో సరైన పద్ధతిలో సులువు అంటే తక్కువ వ్యవధిలో అంటే పిల్లలు పొద్దున్నే చిన్న పిల్లలు 3-6 వాళ్ళు లేట్ గా లేవడం జరుగుతుంది. అదే ఎంటీ స్టమక్ తోటి సెంటర్కి వస్తే కాన్సన్ట్రేట్ చేసే ప్రక్రియలో భాగంగా మానసిక వికాసాన్ని పెంపొందించాలంటే ముందు ఆకలి అనేది లేకుండా చూడాలన్నది ప్రధాన ఉద్దేశం. మనం వాళ్ళు లేట్ గా లేవడము, సెంటర్ కి రావడము, మనం మధ్యాహ్నం పెట్టే మీల్ కోసం వరకు వాళ్ళు వేచి చూడకుండా ముందు రాగానే అల్పహారం అనేది అందజేస్తే మానసిక వికాసాన్ని పెంపొందించిన వాళ్ళు అయితే కాబట్టి మనం ఈ యొక్క

0: కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది మీకు ఫస్ట్ మీకు ఉప్మా చెప్పాను. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కిచిడి మిశ్రమం, ఇది కూడా ఇన్స్టాంట్ కిచిడి, అప్పటికప్పుడు మనం రెడీ చేసుకునేటట్టు. దీని ప్యాక్ వచ్చి కూడా తెలంగాణ ఫుడ్స్ సపోర్ట్ ఇస్తుంది, బయట ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ కాకుండా తెలంగాణ ఫుడ్స్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ స్టాండర్డ్స్ తోటి. కిచిడి మిశ్రమం కూడా 25 grams మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి రోజు ప్రతిరోజు. ఇందులో ప్రోటీన్స్ 3.5 grams ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 14.75, కొలెస్ట్రాల్ 3.2 grams, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వీటిలో. అంటే దీని ద్వారా ఫస్ట్ మా గోల్ ఏంటి, పోషకాహార లోపం అనేది ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన చిన్నారులు పోషకాహార లోపం తగ్గించడమే ప్రధాన ధ్యేయం మాది. కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, దీని ద్వారా మెదడు అభివృద్ధి చెందుతుంది, పాఠశాల సంబిద్ధత అంటే అంగన్వాడీ కేంద్రాలకు హాజరు పెరిగి ప్రాథమిక విద్య పిల్లల్లో మరింత సిద్ధమవుతారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెరుగుతడంతో పాటు ప్రాథమిక విద్యకు పిల్లలు మరింత సమృద్ధి చెందుతారనే ప్రధాన ఉద్దేశం ఇది. మరి అదేవిధంగా ఇదే మిశ్రమము ఉప్మా ఈ కిచిడి మిశ్రమాల ద్వారా రక్తహీనత కూడా తగ్గింపు జరుగుతుంది. ఐరన్లు ప్రోటీన్లు సమృద్ధిగా ఈ రెండు మిశ్రమాలలో కిచిడి ఉప్మాలలో ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో తల్లిదండ్రులకు కూడా నమ్మకం పెరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పుడు ఏంటి అని అంటే రోజువారి కూలికి వెళ్ళే ఎక్కువ జనాభా అనేది మన జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వలస కార్మికులు ఏదైతే ఉంటారో, వలస కార్మికులు ఎక్కువ బార్డర్ డిస్టిక్ మండి, అటు ఒరిస్సా ఇటు ఛత్తీస్గఢ్ కి మనకు బార్డర్ కాబట్టి వాళ్ళు సీజనరీ హ్యాబిటేషన్స్ ఏర్పాటు చేసుకుంటారు. అప్పటికప్పుడు వచ్చి తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ఎక్కువ మంది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది కాబట్టి మనం చూసుకుంటే బూర్గంపాడు మణుగూరు లాంటి ప్రాంతాలలో ఎక్కువ మంది తాత్కాలిక ఉపాధి కోసం వచ్చి హ్యాబిటేషన్స్ ఏర్పాటు చేసుకుని నివసించి వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లోనే మేము ఎక్కువ శాతం పోషకార లోపంతో ఉండాలని గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు వలస కార్మికులు అంటే వారికి ఆధార్ ప్రూఫ్స్ ఉండవు కదండి, మరి వారికి పథకాన్ని ఎలా వర్తింప చేస్తారు?
0: వాళ్ళకి సపరేట్ గా అంటే వాళ్ళకి ఆధార్ కొంతమందికి ఉండదు, ఆధార్ ఉన్నా కూడా ఓటీపీ జనరేట్ కాదు. వీళ్ళ కోసమని మనం సపరేట్ గా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా సంక్షేమ అధికారి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వారు ఉన్న రోజులు వారికి స్థానికంగా ఆధార్ అనేది జనరేట్ చేసి ఆధార్ ద్వారా తద్వారా ఆధార్ సేవలు త్రూ ఎన్ఎస్సిఎస్ ఎన్రోల్మెంట్ పోషన్ ట్రాకర్లు ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి సేవలు అందించి వాళ్ళ ఉన్న పోషకార లోపాలను నివారించడం కూడా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం మేము. అదేవిధంగా తద్వారా ఏమవుతుందనంటే సేమ్ ప్రాసెస్ లో భాగంగా మన యొక్క శామ్ మ్యామ్ తీవ్ర పోషణ లోపంతో బాధపడేటోళ్ళని ఎట్ ఏ టైం ఐడెంటిఫై చేసి తద్వారా సమస్యను కూడా మనం పరిష్కరించే దిశగా మార్గాలు ఉన్నాయి మన దగ్గర. ప్రతి నెల 10వ తేదీ లోపు మనం పిల్లల ఎత్తు బరువు తీసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి స్థితిగతులపై మన దగ్గర ఒక సమగ్రమైన నివేదిక అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఎత్తు బరువుల ఆధారంగా మనం ఎటువంటి పథకాలు అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పథకం ఎట్లుందో, గతంలో మనం ఇంద్రమ్మ అమృతం పేరుతోటి కిశోర బాలికలకు చిక్కి డిస్ట్రిబ్యూషన్ చేసాము, మిల్లెట్ చిక్కి అట్లాంటివి చేసి మంచి రిజల్ట్స్ అనేవి మన జిల్లా నుంచి రాబట్టగలిగినాం. కాబట్టి మన జిల్లానే ఆదర్శప్రాయంగా మిగతా జిల్లాలకు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయబోతున్నాం. ఇక్కడ ఈ విజయవంతమైనట్లయితే రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల్లో ఆదర్శవంత జిల్లాగా మనం జిల్లా పేరు పొందడమే కాకుండా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను ఉంచే ప్రదేశాలు, అదేవిధంగా పోషణ, విద్యాభివృద్ధి ఇట్లాంటి అన్నిటి కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులకి అంగన్వాడీ కేంద్రాల మీద ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడుతుంది. మొన్న అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఎన్నడూ లేని విధంగా 9,343 మంది విద్యార్థులు మళ్ళీ ఎన్రోల్ కావడం జరిగింది. పూర్వ ప్రాథమిక విద్య ఈసీసీ మన దగ్గర పటిష్టంగా పకడ్బందీగా ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం కాబట్టి అంగన్వాడీ కేంద్రాలపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరింత నమ్మకం చేకూరుద్దని మేము భావిస్తున్నాం.
1: సార్, ఇప్పుడు బయట ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, అందరూ కూడా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలని ఆశపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అంగన్వాడీ కేంద్రాలలో మరి ఇంగ్లీష్ బోధన కూడా ఉంటుందా?
0: మన మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ బోధన కూడా ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా విత్ ఎడ్యుకేషన్ తోటి ప్లేయింగ్ తోటి ఆట పాటలతోటి విద్యను అందించడం అంగన్వాడీ కేంద్రాలలో మీరు చూసినట్లయితే, సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలు మీరు ఒకసారి పరిశీలించినట్లయితే కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఆట వస్తువులు గాని మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గాని పక్క భవనాలు గాని కేరళ మోడల్ స్కూల్స్ అనేవి మన జిల్లాలో నూతనంగా నిర్మించబడ్డాయి. అక్కడ ప్లే స్కూల్ మెటీరియల్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, సాక్ష్యం అంగన్వాడీ కానివ్వండి, ఇట్లా అనేక రకాల ఫండ్స్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేయడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా బలోపేతం చేసి అదే స్థాయిలో పూర్వ ప్రాథమిక విద్యను కూడా అమలు పరుస్తున్న క్రమంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా ఎప్పుడైతే అమలైతాయో ప్యారలల్ గా వాళ్ళు చూసుకునేది అంగన్వాడీ కేంద్రమే.
1: ఎందుకంటారు?
0: ఎందుకంటే తక్కువ మంది నమోదు అవుతారు, 3 to 6 years లో మాక్సిమం ఒక సెంటర్కి వచ్చి 10 నుంచి 12 మంది అవుతారండి. తద్వారా ఒక అంగన్వాడీ టీచర్ కి ప్రతి ఒక్క పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది చూపించడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సంక్షేమం కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనము ఆరోగ్యంతో పాటు విద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశమే మా మహిళా శిశు సంక్షేమ శాఖ కాబట్టి. ఇప్పుడు మీరు కార్పొరేట్ స్కూళ్లలో చూసుకుంటే ప్రతి ఒక్క

0: క్లాస్లో 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటారు. ప్రతి ఒక్క విద్యార్థి మీద, సింగిల్ పర్సన్ మీద, ఎట్ ఏ టైం ఒక్కొక్క విద్యార్థి మీద, హెల్త్ కేర్ తో పాటు కూడుకున్న ఎడ్యుకేషన్ మీద వాళ్ళు దృష్టి సారించలేరు. ఎప్పటి వరకు కూడా వాళ్ళు విద్య మీద, దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. కానీ ఈ యొక్క ఆరోగ్య జాగ్రత్తలతో పాటు విద్యను బోధించే విధానాన్ని ఏకైక మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాం కానీ కేంద్రాల్లోనే సాధ్యమవుతుంది. అది కూడా తక్కువ మంది నమోదవుతారు కాబట్టి 1-to-1 ఇంటరాక్షన్ అనేది టీచర్ కి ఆ పిల్లవాడికి ఉంటారు కాబట్టి ఆ పిల్లగాడి ఆరోగ్య స్థితులతో పాటు విద్యను అందిస్తాం కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు అంగన్వాడి కేంద్రాలకే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ విషయంలో మొగ్గు చూపే అవకాశం ఉంది.
1: చాలా తక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి అందుకే అంగన్వాడీ టీచరు పిల్లల్ని చూసుకునే అవకాశం ఉందంటారు.
0: 3-6 ఇయర్స్ పిల్లలు అన్నది ఇప్పుడు ఎక్కువ శాతం కూడా ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థ సంబంధించిన బస్సులు వెళ్ళినప్పటికి కూడా ఏదైతే మనము 0-3 వరకు మన సర్వీసెస్ మా అంగన్వాడీ కేంద్రాలు ఏమైతే అందించినమో వాటిని బేస్ చేసుకుని వాటి ఆధారంగా, ఎందుకంటే 1-to-1 ఇంటరాక్షన్ టీచర్ కి పిల్లవాడికి ఉంటుంది, పిల్లవాడి ఆరోగ్య స్థితిగతులపై సమగ్రమైన నివేదిక తల్లిదండ్రులకు అందజేస్తాం కాబట్టి ఆ నమ్మకంతోనే 3-6 సంవత్సరాల వరకు కూడా ఇక్కడే కంటిన్యూషన్ చూపడానికి మొగ్గు చూపుతున్నారు.
1: మంచిదండి. అయితే ఈ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల్ని జాయిన్ చేయాలి అని అంటే ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి సార్?
0: దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఆ యొక్క పిల్లవాడికి ఆధార్ కార్డు బేస్ మీద కానీ పిల్లగాడి లేదా తండ్రి లేదా తల్లి సంబంధికుల ఆధార్ కార్డు తోటి ఆ నియర్ బై సెంటర్ పై రిజిస్ట్రేషన్ విత్ NSTS న్యూట్రిషనల్ ట్రాకింగ్ సిస్టమ్ లో ఎట్ ద సేమ్ టైం పోషన్ ట్రాకర్ లో నమోదు చేసుకున్నట్లయితే అంగన్వాడీ కేంద్రాలలో అంటే కేటగిరీ వైజ్ గా వాళ్ళకి ఎటువంటి సేవలు అందాలో అటువంటి సేవలు అందించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదండి, మరి వారికి రేషన్ కార్డు ఉండదు కదా, అటువంటి వారు కూడా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల్ని జాయిన్ చేయొచ్చంటారా?
0: వచ్చండి, విత్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. పోషన్ ట్రాకర్ కి SNP సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కి బడ్జెట్ రిలీజ్ అయ్యేది ఆన్ ద డేటా బేసిస్ ఆఫ్ పోషన్ ట్రాకర్. పోషన్ ట్రాకర్ లో 1-time రిజిస్ట్రేషన్ అయితే ఆ పిల్లవాడి ఏజ్ కు తగ్గట్టుగా అన్ని సేవలు అంగన్వాడీ కేంద్రాల్లో పొందే అవకాశం.
1: ఇంకా ఎవరైనా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల్ని జాయిన్ చేయకుండా ఉన్నట్లయితే చాలా మంది స్టడీస్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు, ఆటపాటలతో కూడినటువంటి అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని రేడియో ముఖంగా ప్రతి తల్లిదండ్రికి మీరు ఏం చెప్తారండి?
0: ఇప్పుడు మేము ఏమంటున్నామంటే అందరి జిల్లాలో ఉన్న అందరు తల్లిదండ్రులకు మేము ఏం చెప్తున్నామంటే 0-3 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాలను ఎట్లయితే మనం సద్వినియోగం చేసుకున్నామో, మీరు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా మన జిల్లాలో ఈ రోజు అంగన్వాడీ వ్యవస్థ చాలా బలోపేతమైంది. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, 3-6 సంవత్సరాల వరకు మీరు బయట ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల వారు ఓన్లీ విద్య పైన మాత్రమే దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. మా అంగన్వాడీ కేంద్రాలలో విద్యతో పాటు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తారు కాబట్టి మనము ఎప్పుడైతే మీరు ప్రతి నెల పిల్లల యొక్క ఎత్తు బరువులు వైద్య శాఖ సమన్వయంతో మనము రక్తహీనత లోపము, పోషణ లోపము, లోప పోషణ ఈ కేటగిరీలన్నీ మనము ఆ పిల్లగాడికి సంబంధించి మనము ఒక పర్టికులర్ నివేదిక అనేది ప్రతిసారి తల్లిదండ్రులకు అందజేస్తా ఉంటాం. ప్రతి నెల మీ యొక్క బాబు లేదా పాప ఇంత బరువు ఇంత హైట్ ఉన్నారు, వీళ్ళు నార్మల్ కేటగిరీలో ఉన్నారు, వీళ్ళు శామ్ లో ఉన్నారు, వీళ్ళు మ్యామ్ లో ఉన్నారు, వీళ్ళకి ఈ రకమైన వైద్య సదుపాయంతో పాటు ఈ రకమైన అంగన్వాడి సేవలు అందించాలని ఎప్పటికప్పుడు మనం నివేదికలు అందజేస్తూ విద్యతో పాటు వైద్యంపై కూడా దృష్టి పెట్టుతాం కాబట్టి 3-6 అనేది మంచి వయసు, అది పెరుగుదలకి మానసిక వికాసాన్ని పెంపొందించే వయసు కాబట్టి ఇటువంటి విద్యకి మీరు ప్రిఫర్ చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్న పేరెంట్స్ అందరినీ మేము కోరుతున్నాము.
1: మంచిదండి, అమ్మ మాట అంగన్వాడి బాట గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు బుడిబుడి అడుగులకు అండగా అంగన్వాడీ చేయూత నేషనల్ న్యూట్రిషన్ మిషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ పునగోటి సంపత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంల సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, నవీ ముంబై, నోయిడా, కోల్కతాలో రీజనల్ సెంటర్లు, దావనగరే, రాజనందగాం, నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో కాంపోజిట్ రీజనల్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ అందిస్తున్న వివిధ కోర్సులకు సంబంధించిన ఉమ్మడి నోటిఫికేషన్ను ఈ మధ్యకాలంలో విడుదల చేయబడింది. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్, MED ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, BED ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, BA BED, SEID, మిడిల్ స్టేజ్ ISITEP డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కోర్సులు సికింద్రాబాద్లో ఉన్నాయి. ఇక నెల్లూరులో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కోర్సు అందుబాటులో ఉంది. మిగిలిన సెంటర్లలో నిర్వహిస్తున్న కోర్సులు, అదేవిధంగా వాటిలో చేరేందుకు అవసరమైన అర్హతల కోసం సంస్థ విడుదల చేసిన ప్రకటన చూడవచ్చు. యూజీ కోర్సులకు జూలై 6, పీజీ కోర్సులకు జూలై 15 ఆఖరు తేదీలుగా దరఖాస్తు చేసుకునేందుకు నిర్ధారించబడింది. డిప్లొమా కోర్సులను RCIకి అనుబంధంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది. అందువల్ల సంబంధిత షెడ్యూల్ను RCI విడుదల చేస్తుంది. పూర్తి సమాచారం కోసం www.rehabcouncil.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. వెబ్సైట్ చూడమా మరొకసారి www.rehabcouncil.nic.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు యూజీ కోర్సుకు జూలై 6, పీజీ కోర్సులకు జూలై 15 ఆఖరు తేదీలుగా నిర్ధారించబడింది. మరొక ప్రకటన. పుదుచ్చేరిలోని జిప్మార్ 89 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD, MS, DSP, DM, MCH పాస్ అయి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా ₹500 చెల్లించాల్సి ఉంటుంది. SC ST లు ₹250, దివ్యాంగులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఫీజు వివరాలు, ఇతర సమాచారం కోసం https://jipmar.edu.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://jipmar.edu.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఫీజు వివరాలు, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 29, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: జూన్ 25న అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డల్లాస్ పట్టణంలోని ప్రాస్పరస్ ఏరియాలో నివసిస్తున్న మా అల్లుడు కూతురు జక్కుల నరేష్ హరిసితల కొడుకు మా మనవడు అకుల్ అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు తెలుపుతున్న వారు తాతయ్యలు, అమ్మమ్మలు మారబైన శ్రీనివాసరావు, పద్మ, కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, పయ్యావుల రామమూర్తి, స్వరూపరాణి, అలాగే మామయ్యలు, అత్తయ్యలు సుధాకర్, లలిత, పవన్, నూతన, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, నానమ్మ, జక్కుల విజయలక్ష్మి, మా మనవడు అకుల్ అర్జున్ కు ఆ భగవంతుడు దీవెనలతో కలకాలం సుఖ సంతోషాలు జీవించాలని తాతయ్య, అమ్మమ్మ దీవెనలు. మరొకసారి అకుల్ అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మారబైన పద్మ, మారబైన శ్రీనివాసరావు,

ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు, తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు 2950038, మరొక నెంబరు 2950039, ఎస్టీడీ కోడ్ 08744. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ బాబుసింగ్ సుగ్రీవ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కోరిన పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం మాట్ల సాగర్.

0: ఈ కార్యక్రమంలో ముందుగా మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. మీ పేరు ఎక్కడి నుండి? మీ మందరం బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా సార్. ఈరోజు మా ఫ్రెండ్ ఆప్తుడు మంచి మనిషి బాబురావు షాపు యజమాని వాళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా గృహప్రవేశం సినిమాలు శ్రీ సత్యనారాయణ సేవగ్రహారమ్మ పాట వినిపించాను సార్.
0: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా
1: అందరికోసం మీకోసం మాకోసం.
0: ఓకే ఓకేనండి, తప్పకుండా. గృహప్రవేశం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: ఈనాటి మన కార్యక్రమంలో మన తర్వాతి కాలర్. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి?
1: పేరు రాంబాబు, కారేపల్లి నుంచి సార్.
0: నమస్తే అండి రాంబాబు గారు, షాప్లోనే ఉన్నారా?
1: షాప్లో ఉన్నా సార్.
0: ఓకే, షాప్లో ఉండి ఫోన్ ట్రై చేశారు, కలిసింది సార్. చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు? ఓకే సార్, మరి తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా మురారి చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఈనాటి మన కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను ఆకాశవాణి ద్వారా నేరుగా వినడానికైతే మన మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో సార్, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: నా పేరు మాధవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగరలక్ష్మి దేవాలయం నుంచి.
2: నమస్తే అండి శ్రీనివాస్ గారు.
3: నమస్కారం సార్.
2: సార్ చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
3: సుస్వాగతం సినిమాలోంచి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోరు, శుభాకాంక్షలు అందుకోరు అనే సమాని సాంగ్ వినిపించండి సార్.
2: ఓకే సార్, మరి తప్పకుండా మరి మీరు కోరినట్టుగా సుస్వాగతం చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: మన మరొక కాలర్. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: మేడం గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుండి?
1: నేను ఖమ్మం నుంచి నీలోఫర్ అండి.
0: మేడం నమస్తే. నీలోఫర్ గారు
1: నమస్తే అండి. సాగర్ గారు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేమందరం బాగున్నామండి.
0: ఓకే మేడం, చెప్పండి, మరి ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: సార్, ఈరోజు నాకు మేఘ సందేశం నుండి ముందు తెలిసిన ప్రభు ఈ మందిరం ఇటలుంచి సుచిన గారి సోలో పాట అండి.
0: ఓకే మేడం, తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా మేఘ సందేశం చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట వింటున్నారు. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటను ఆకాశవాణిలో నేరుగా వినాలనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2950 38, మరొక నెంబరు 2950 39. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన పాటను నేరుగా వినండి. మరి మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో
2: సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, ఎక్కడి నుండి?
2: నేను కొత్తగూడ పూర్తిగడ్డ నుంచి మాట్లాడుతున్నాను సార్, రాధపాసి.
1: నమస్తే అండి రాధపాసి గారు.
2: నమస్తే సార్, బాగున్నారా?
1: మేము అందరం బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా సార్. ఇలా మా అన్నయ్య చిన్నపాసి మీకు గుడ్ మార్నింగ్ చెప్పమన్నాడు. ఇలా మా అన్నయ్య చాలా దూరంలో పడిపోయిండు
1: మేడం, మేడం
2: ఉన్నారని చెప్పినా.
1: ఒక్క నిమిషం,
2: ఓకేనండి,
1: తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా అమ్మ రాజీనామా చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.

0: మన మరొక కాలర్. హలో,
1: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి?
1: నా పేరు కాపత్తి బాబు సార్, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం సార్. బాగున్నారా సార్?
0: మేమందరం బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
1: మేము కూడా చాలా బాగున్నాం సార్.
0: ఓకేనండి, మరి చెప్పండి, మరి ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: ఈ రోజు మల్లమ్మ కథ చిత్రం నుంచి ఈశా మహేశ అనే పాట అయింది సార్.
0: ఓకే సార్, మరి తప్పకుండా, మరి మీరు కొన్నట్టుగా మల్లమ్మ కథ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం.
0: ఓకే సార్, వారందరి కోసం మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్.

0: మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే సాగర్ గారు.
0: మేడం నమస్తే అండి, మీ పేరు?
1: శారదా సంపత్ కుమార్, ఆర్టీ కాలనీ పాట పాల్వంత.
0: నమస్తే అండి శారదా సంపత్ కుమార్ గారు.
1: నమస్తే.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: మాంగళ్య బలం చిత్రంలో ఘంటసాల గారు, సుశీల గారు పాట వినిపిస్తుంది.
0: ఓకే మేడం, తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా మాంగళ్య బలం చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాము, వినండి.
1: శ్రోతల పేర్లు చెప్పనా?
0: పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమిస్తారని ఆశిస్తూ పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే ఓకే ఓకే
0: ఓకే ఓకే.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువులో తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ఈనాటి మన కార్యక్రమంలో మన మరొక కాలర్. హలో, హలో,
5: నమస్తే సార్.
4: సార్ నమస్తే అండి, మీ పేరు?
5: ఈశ్వర్ యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలంలో కోలవాలిపల్లి.
4: నమస్తే అండి ఈశ్వర్ యాదవ్ గారు. సార్ చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట?
5: యమగోళ నుంచి ఆడవి అందాల సుభావని.
4: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా యమగోళ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
5: థ్యాంక్ యూ సార్.

ஆடவே அந்த சுரபாமினி. ஓஹோ ரம்பா சகல கலா நிபுணம்பா.

0: ಅಪರೂಪ ಸೌಂದರ್ಯ
1: మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటని మీ మాటతో పాట కార్యక్రమంలో వినడానికైతే మన మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: ఫరీద్.
1: నమస్తే అండి ఫరీద్ గారు.
2: నమస్కారం
1: సార్. చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు? ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కోరినట్టుగా వాన చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: ఓకే సార్. మేడం అండి, సరే మన ప్రోగ్రామ్ అందరికీ కూడా గుడ్

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మన మరొక కాలర్, హలో.
3: నమస్తే సార్.
2: సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి?
3: భద్రాద్రి కొత్తగూడ జిల్లా రుద్రాపూర్ నుండి చికెన్ షాప్ రాములు సార్.
2: నమస్తే అండి రాములు గారు.
3: నమస్తే సార్.
2: చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
3: మేజర్ చంద్రకాంత్ మూవీస్ నుండి సుఖీ బావా సుమంగళి.
2: ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
3: వింటున్న వారి సోదరులందరి గురించి సార్ కూడా.
2: ఓకేనండి, తప్పకుండా. మరి పాటను వినిపిస్తున్నాము, వినండి.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన మరొక కాలర్. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: సార్ గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మొహమ్మద్ షాకిర్ సార్, ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ మాట్లాడుతున్నా.
0: నమస్తే అండి షాకిర్ గారు.
1: సార్ బాగున్నారా? సార్
0: మేమందరం బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా అందరం దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాం సార్.
0: ఓకేనండి, చెప్పండి మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు బంగారు బుల్లోడి చిత్రం నుండి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముద్దుకుంది సందేవాన అనే పాట సార్.
0: ఓకేనండి, తప్పకుండా మరి మీరు కొన్నట్టుగా బంగారు బుల్లోడు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్.

0: మన మరొక కాలర్. హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్.
0: మీ పేరు ఎక్కడ నుండి?
1: పాలనంచి నుండి స్వీటీని మాట్లాడుతున్నా.
0: నమస్తే అండి స్వీటీ గారు.
1: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
0: మేమందరం బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ ఫైన్ అండి.
0: చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు?
1: గేమ్ చేంజర్ మూవీ నుంచి నాన్న హైరాన్ అనే సాంగ్ వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా గేమ్ చేంజర్ చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా మనతో మాట్లాడి వారికి నచ్చిన పాటను వినడానికైతే మన చివరి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో,
1: శుభోదయం సార్.
0: సార్ శుభోదయం అండి, మీ పేరు, ఎక్కడి నుండి? నమస్తే అండి రమేష్ గారు.
1: సార్ నమస్తే సార్, బాగుందా సార్?
0: మేము అందరం బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఓకేనండి, మరి చెప్పండి, మరి ఏ సినిమాలోని పాట వినాలనుకుంటున్నారు? ఓకేనండి, తప్పకుండా. మరి మీరు కొన్నట్టుగా ప్రేమించు చిత్రం నుంచి పాటను వినిపిస్తున్నాము, వినండి.

మీరు ఇంతవరకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం మీ మాటతో ఓ పాట విన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ బాబుసింగ్, శ్రీ సుగ్రీవ. మరి ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 4 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పోదట ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక సాయంత్రం మా ప్రసారంలో 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అపరాల సాగు, యాజమాన్య పరిచయం, ఇంకా ఆదాయానికి మంచి మార్గం తేనె పరిచయం వింటారు. అలాగే కాయకోత అనంతరం మామిడి తోటల్లో సస్యరక్షణ ప్రసంగం వింటారు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది.

ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ వారి భారతీయుడు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర, గాయని గాయకులు స్వర్ణలత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, హరిహరన్, హరిణి, సుజాత. వినండి ఈనాటి ఏకచిత్రగానం శ్రీ సూర్య మూవీస్ వారి భారతీయుడు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన
2: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
0: ఆకాశవాణి మీది మాది మనందరిది. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్ పై నాకు నచ్చిన పాట.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సూర్య మూవీస్ వారి భారతీయుడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 4 గంటలకు నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పోదోట ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మా అమ్మ దేవత చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట. సాహిత్యం రాజశ్రీ, సంగీతం పెన్యాల

ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం మరణ మృదంగం.

మీరు విన్న ఆ పాట పసిహృదయాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. శ్రోతలు 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లి పీటలు చిత్రం నుండి శ్రీనివాస్ చిత్ర పాడిన పాట.

0: మీరు విన్న ఆ పాట ఇళయరాజా సంగీతం అందించిన సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మణిశర్మ సంగీతం అందించిన దేవీ పుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

మీరు విన్న ఆ పాట హరీష్ జయరాజ్ సంగీతం అందించిన మున్న చిత్రం నుండి కేకే శాలిని పాడిన పాట. ఇప్పుడు వినండి రాధేశ్యామ్ చిత్రం నుండి అనిరుద్ రవిచంద్రన్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:02. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలను

కార్యక్రమంలో ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో నుండి సందీప్ భౌమిక గంగా ఎంఎం కీరవాణి పాడిన పాట.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

స్నేహం కోసం ఈ చిత్రంలో నుండి ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట.

0: I love you.
1: చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినండి స్వయంవరం. ఈ చిత్రంలో నుండి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Nida Ira. Addressing the Jeju Forum for Peace and Prosperity 2026 in South Korea, Dr. Jaishankar said the inclination to assert differentials is greater and capabilities too are deployed with less hesitation. He stated that technology advancement is itself encouraging such traits.
1: The global south should be enabled with greater capacity and greater opportunities. This would also create new factors of global growth and provide global goods through common and shared endeavors. We cannot rely on a few to uphold rules and norms. The world must take more control over its own future.
0: India will host the 11th BRICS Energy Ministers meeting at Gurugram in Haryana from today under its BRICS Chairship 2026. The two-day meeting will focus on three key priorities: energy security and sustainability, energy access and equity, and technology and innovation. In football, South Africa advanced to the knockout phase of the FIFA World Cup for the first time with a 1-0 victory over South Korea in Monterrey this morning. Meanwhile, Morocco also stormed into the knockout rounds, beating Haiti 4-2 in an entertaining Group C clash in Atlanta this morning. Benchmark domestic equity indices were trading around 0.7% up in forenoon trade today. The Sensex rose 560 points to 77,550, while the Nifty advanced 170 points to 24,191 when reports last came in. The Intermeteorological Department, IMD, has forecast heavy rainfall over parts of coastal Karnataka, Jharkhand, Konkan and Goa, Maharashtra, Telangana, Odisha, Sub-Himalayan, West Bengal and Sikkim today. The weather agency has forecast thunder squalls over Bihar, Jharkhand, Madhya Maharashtra, Marathwada, West Madhya Pradesh and West Rajasthan. And with that, we end this news bulletin.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజన్ సాజన్ మిశ్రా గార్ల గాత్రయుగులం వింటారు. ముందుగా ప్రకటనలు.
3: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
4: హలో, ఐఎమ్ డాక్టర్ శ్వేత, శ్రీజ ఫర్టిలిటీ సెంటర్, ఖమ్మం. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
3: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
5: Mukhan Motimala
6: Saibol
5: Gajja Babala
6: Saibol
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
9: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
10: హలో, ఐఎమ్ డాక్టర్ సంధ్య, infertility consultant, Matrushri Hospital, Khammam. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving a pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation.

0: and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: పది లక్షల లాటరీ నాకా? వావ్,
3: చిక్కుకుంది.
4: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు వినండి రాజన్ సాజన్ మిశ్రా గాల్ల గాత్రయుగలం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోని ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా వివరించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి

0: గౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ద వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమాపేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బిబి నాగరత్న, జాయ్ మాలియా బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేసినట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది.

0: రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్ లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్ కు దూసుకెళ్లింది. పంతొమ్మిది వందల 75 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య ఇళ్ల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: दूरा बच्चा ना गगन जगन सोग सुललन वे।
1: అల్లరి ప్రియుడు ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయూ కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెపోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
1: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటుంది అని సర్వేలు చేయడము, టెస్టింగ్ చేయడము, ట్రయల్, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా

0: తెలివగడం కాడ లేట్ కాలే.
1: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా రాష్టంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా 26న నషాముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరు కాలేనని, జూలై 2న వరంగల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి వస్తానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస ఓనాల ఉత్సవాలను ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సెవెన్ లో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు ఆయా గ్రామాల్లో పక్కకు పెట్టినటువంటి వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బిఎల్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓలకు కలెక్టర్కి ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
1: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
3: డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
1: ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్టంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
4: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ద చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
1: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 సెస్ పాలక వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్

0: కదిరివన్, పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్టేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేకర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహనా ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్టంలోని ఏడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ఈ శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి.
2: సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ రాసిన మెరుపుల మరకలు నవల 176 పేజీలు. ఇందులో ప్రధాన పాత్ర ఉషారాణి, ఆమె భర్త రామానుజం. రామానుజంకి భార్య అంటే అమితమైన ప్రేమ. చాలా మంచి మనసున్నవాడు. ఒక పెద్ద సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనంటే యజమానికి చాలా ఇష్టం. ఎందుకంటే నమ్మకస్తుడు, కష్టపడి పనిచేస్తాడు. రామానుజం తన వ్యాపారానికి సంబంధించిన విషయాలే తప్ప మరో విషయం పట్టించుకోడు. ఉదయం వెళ్తే సాయంత్రం 5 గంటలకు వస్తాడు. ఒక క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, అందమైనవాడు. ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఉషారాణి కనుసన్నల్లో మెలుగుతాడు. ఆమెకి ఏది కావాలన్నా నిమిషాల్లో అమరుస్తాడు. ఆమెకి నిబంధనలు ఏమీ లేవు. ఖర్చు విషయంలో కూడా ఎలాంటి నియమ నిబంధనలు పెట్టడు. ఉషారాణి అందమైనది, విద్యావతి. అంతేకాదు, ఆమె విలాసవతి. భర్త ఆఫీస్కి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఆ పని ఈ పని చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఆమెకి స్వేచ్ఛగా ఉండడం ఇష్టం. షాపింగ్కి, పార్టీలకి, స్నేహితుల ఇళ్లకి అంటూ తిరుగుతూ జీవితాన్ని అందంగా, ఎలాంటి బాధరబందీ లేకుండా గడపాలి అనుకునే స్త్రీ. ఆమెకి నీతి నియమాల పట్ల పెద్దగా అభిప్రాయం లేదు. ఆమె తన ఆనందం కోసం ఏదైనా యథేచ్ఛగా చేయగలదు. ఈ పని చేయాలా అని అనుమతి ఎవరినీ కోరదు. కోరాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. ఏకకాలంలో ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకోగలదు. అది భర్తకు తెలియకుండా నేర్పుగా వ్యవహరించే తెలివితేటలు ఆమెకున్నాయి. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా భర్తకి ఎలాంటి అనుమానం రాకుండా అతని దగ్గర అతి ప్రేమ నటిస్తూ చాలా చక్కగా నటించగలే నెరజాణ. నవల చక్రవర్తి ఉషారాణిల సంభాషణతో మొదలు అవుతుంది. చక్రవర్తి ఒక పత్రికాఫీసులో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. వివాహితుడు. ఒక పేరెంటంలో అతని భార్యతో ఉషారాణికి పరిచయం అవుతుంది. చక్రవర్తి భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. వాళ్లది అన్యోన్య దాంపత్యం. అది ఉషారాణిని ఆకర్షిస్తుంది. నెమ్మదిగా చక్రవర్తితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గర అవుతుంది. వారిద్దరి మనసులు ఈ మధ్యే కలిసినాయి. కలిసినప్పటి నుంచి ఏదో ఒక నెపం మీద ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. అలా కలుసుకుని రోజు చక్రవర్తికి నిద్ర పట్టదు. ఇప్పుడు చక్రవర్తి ఆమె అంటే ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఉంటాడు. కాని సంసారం అంటూ ఉన్నాక కొన్ని బాధ్యతలు తప్పవు. ఇష్టంగానో అయిష్టంగానో ఆ బాధ్యత నెరవేరుస్తుంటాడు. అలాంటి బాధ్యతే పురిటికి పుట్టింటికి వెళ్లిన భార్యని పిల్లాడితో సహా తీసుకురావడం. అందుకే ఆ రోజు ఉషారాణితో, నేను రేపు తిరుపతి వెళ్తున్నాను అంటాడు చక్రవర్తి. మళ్లీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది ఉషారాణి. అప్పటి వరకు ఉషారాణి ఆ రోజు ఎందుకో కొంచెం మౌనంగా ఉంది. ఉప్పొంగే తరంగంలాంటి ఆమె అలా ఉండడం తన మీద బెంగతో అనుకుంటాడు చక్రవర్తి. 4 రోజులు పడుతుంది అని చెప్పి, పాపం 4 రోజులు తనని వదిలి ఉండడం ఆమెకి కష్టమే అనుకుంటాడు. ఆమె అందుకే మౌనంగా ఉంది అనుకుంటాడు. ఆమెను విడిచి 4 రోజులు ఉండడం తనకీ కష్టమే అనుకుంటాడు. నిజంగానే చక్రవర్తికి ఉషారాణిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. ఉషారాణి తన గురించే బెంగగా ఉంది అనుకున్న చక్రవర్తి, ఆమెని ఊరడించడానికి వెళ్లకుండా ఉండాలని నేను చాలా ప్రయత్నించాను కాని తప్పనిసరి అయింది. 4 రోజులు అన్నాను కాని ఇంకా ముందే రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వెళ్ళు చక్రి, పని పూర్తి చేసుకుంటా. నా కోసం పని మధ్యలో వదిలిపెట్టి రావద్దు. ఈ 4 రోజులు నేనేదో చదువుకుంటూ కాలక్షేపం చేస్తాలే అంది ఉషారాణి. నిజానికి చక్రవర్తి వెళ్తున్నందుకు ఉషారాణికి విచారం ఏమీ లేదు. అతను 4 రోజులు తనకి దూరంగా వెళ్తేనే ఆమెకి సుఖంగా ఉంటుంది ప్రస్తుతం. ఉషారాణి చక్రవర్తి భార్యాభర్తలు కాదు కదా, అలాగని వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ కూడా లేదు. ఉషారాణికి ఉన్న అనేక మంది స్నేహితుల్లో చక్రవర్తి ఒకడు అంతే. కాకపోతే ఇటీవల ఆమెకి శ్రీకాంత్ అనే యువకుడితో సాన్నిహిత్యం పెరిగింది. ఆమె మనసులో ఏదన్నా ఆలోచన తడితే అది జరగాలి అనే మొండితనం కూడా ఉంది ఉషారాణికి. 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అవడంతో అతి గారవంగా పెరిగింది. చిన్నప్పటి నుంచి పని చేయడం అలవాట్లేదు. అందరి ఆడపిల్లలకు ఉన్నట్టు కట్టుబాట్లు కూడా లేవు. ఆమెకి నాటకాలు చూడడం, సినిమాలు చూడడం, నవలలు చదువుకుంటూ కాలక్షేపం చేయడం చాలా ఇష్టం. చాలా ఆశలు కోరికలు ఉన్నాయి. వివాహం అయిన కొత్తలో భర్తతో జీవితం కులాసాగా షికార్లు సినిమాలు సరసాలతో గడిచిపోతుంది అని ఆశించింది. కానీ రామానుజన్ లాంటి క్రమ పద్ధతిలో జీవించే వ్యక్తి ఆమెకి నచ్చడు. అతనితో జీవితం ఆమెకి చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే ఆమె విభిన్నమైన సంతోషాలను వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉషారాణికి చక్రవర్తితో సాంగత్యం విసుగ్గా మారింది. ఆ విసుగ్కి కారణం అతను వృత్తిని కూడా నిర్లక్ష్యం చేసి తన ఆకర్షణలో పడి నిత్యం తనని అంటిపెట్టుకుని ఉండడం. రామానుజం ఆఫీస్కి వెళ్లగానే వచ్చేస్తాడు. ఎంతసేపు ఉన్నా వెళ్ళడు. ఒక్కోసారి రామానుజం ఉన్నప్పుడు వచ్చి అతను వెళ్లేటప్పుడు కూడా కదిలేవాడు కాదు. అది ఉషారానికి ఇబ్బందిగా ఉంది. భర్తకి తామిద్దరి సంబంధం తెలుస్తుందేమో అని భయపడుతుంది. ఈ పరిస్థితిలో ఒకసారి షాపింగ్ కి వెళ్తుంది. అక్కడ ఒక అన్నా చెల్లెళ్లు కలుస్తారు. అతని పేరు శ్రీకాంత్, ఆ అమ్మాయి పేరు పద్మ. శ్రీకాంత్ అందంగా ఉండడంతో ఉషారాణిని ఆకర్షించాడు. అతనితో పరిచయం పెంచుకోవడం కోసం వాళ్లతో స్నేహం చేసి ఇంటికి పిలిచి పార్టీ ఇస్తుంది. అలా 2-3 సార్లు అన్నా చెల్లెళ్లు వచ్చినా తర్వాత తర్వాత శ్రీకాంత్ ఒక్కడే రావడం మొదలుపెట్టాడు. శ్రీకాంత్తో తన సాన్నిహిత్యం చక్రవర్తి చూస్తాడు అని ఆమెకి భయంగా ఉండేది. ఎందుకైనా మంచిదని అతని గురించి తనే చెప్తుంది. కానీ అతనంటే తనకే ఆసక్తి లేదని కూడా చెప్పి నమ్మిస్తుంది. చక్రవర్తి వచ్చినప్పుడు ఉషారాణి దగ్గర శ్రీకాంత్ ఉండడం చాలాసార్లు చూస్తాడు చక్రవర్తి. ఆమెని అతను ఎందుకు వస్తున్నాడు అని అడుగుతాడు. నా భర్త స్నేహితుడు, మామూలుగా వచ్చిపోతుంటాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చక్రవర్తి భార్య 2వ కాన్పుకి పుట్టింటికి వెళ్తుంది. పాపాయి పుడుతుంది. పాపకి 3 నెలలు వచ్చింది. ఇక పాపని భార్యని తిరిగి తీసుకురావడానికి చక్రవర్తి వెళ్లాలి కదా. వెళ్లాడు. పాపాయికి పేరు పెట్టడం, తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోవడం వంటి లాంఛనాలు చాలా యాంత్రికంగా చేశాడు. మనసంతా ఉషారాణి మీదనే ఉంటుంది. ఉషారాణిని విడిచి ఉండలేకపోతాడు. అనుకోకుండా ఆమెకి చెప్పిన దానికన్నా 1 రోజు ముందే భార్య కొడుకును తీసుకుని వచ్చేస్తాడు. ఆ రోజు భార్య పురమాయించిన పనులు వేగంగా పూర్తి చేసి ఉషారాణి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆ సమయంలో శ్రీకాంత్ ఉండడం చూసి ఉషారాణితో గొడవ పడతాడు. మొదటి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ఉషారాణి శ్రీకాంత్తో తన సంబంధం దాచాలని అనుకోదు. నువ్వెంతో అతను అంతే. నువ్వు నా దగ్గరకు వస్తున్నావని నా భర్త నిన్ను ఏమన్నా అన్నాడా? శ్రీకాంత్ నా దగ్గరకు వస్తే నువ్వెందుకు గొడవ పడతావు అని తెగించి అడుగుతుంది. ఆమె ధోరణికి నిర్విణ్యుడైన చక్రవర్తి ఆవేశంలో ఆమెని తూలనాడి వెనక్కి వచ్చేస్తాడు. ఆ బాధలో నడుస్తూ వెళ్తున్న చక్రవర్తికి యాక్సిడెంట్ అవుతుంది. 1 వారం రోజులు ఆఫీసుకు కూడా వెళ్లడు. ఉషారాణికి అతను తన దగ్గరకు రాక

పోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అతని కోసం భర్తతో ఆఫీస్ కు ఫోన్ చేయిస్తుంది. చక్రవర్తి ఆఫీస్ కు రావడం లేదని, ప్రమాదం జరిగిందని తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి తన దగ్గరుండి సేవలు చేసి వస్తుంది. అయినా చక్రవర్తి తన ఉషారాణి ప్రలోభంలో పడి భార్యకు అన్యాయం చేస్తున్నానన్న బాధతో ఉషారాణి దగ్గరకు వెళ్లడం మానేస్తాడు. ఉషారాణి అతని ఆఫీస్ కు వెళ్తుంది. కొన్ని విరహ గీతాలు, ప్రేమ కవితలు రాసి తీసుకుని వెళ్తుంది. అవి ఎడిటర్ కి ఇచ్చి ప్రచురించమని కోరుతుంది. ఉషారాణి శ్రీకాంత్ తో తన సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. పద్మ పెళ్లి కుదురుతుంది. పెళ్లి ఢిల్లీలో. పద్మ బలవంతం మీద భర్తకి చెప్పి ఉషారాణి కూడా వాళ్లతో పెళ్లికి వెళ్తుంది. పద్మవర్త కమలాకర్ లండన్ లో చదువు పూర్తి చేసుకుని ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటాడు. అందమైన వాడు, సంస్కారవంతుడు. అతనితో చనువుగా ఉంటుంది ఉషారాణి. అలా చనువుగా ఉండడం శ్రీకాంత్ కి ఇష్టం ఉండదు. పెళ్లి అయ్యాక పద్మతో పాటు ఉషారాణికి కూడా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తాడు కమలాకర్. శ్రీకాంత్ రమ్మంటే నిరాకరిస్తాడు. తాజ్మహల్ చూడటానికి బయలుదేరగా పద్మకి అనారోగ్యం కలుగుతుంది. కాని పద్మ, ఆమె తండ్రి కూడా పెద్ద మనస్సుతో ఉషారాణి మళ్లీ వెళ్లిపోతుంది కాబట్టి ఆమె చూడవలసిన ప్రదేశాలు చూపించమని, ఆమెను తీసుకుని వెళ్లమని కమలాకర్ కి చెప్తారు. పద్మ బలవంతం మీద కమలాకర్, ఉషారాణి తాజ్మహల్ చూడటానికి వెళ్తారు. శ్రీకాంత్ కి ఉషారాణి కమలాకర్ తో సన్నిహితంగా ఉండడం నచ్చదు. చెల్లెలి జీవితం నాశనం చేయొద్దని ఆమెని హెచ్చరిస్తాడు. తాజ్మహల్ చూసి వచ్చేటప్పుడు కుంభవృష్టి కురిసి కమలాకర్, ఉషారాణి ఒక హోటల్లో తలదాచుకుంటారు. వారిద్దరి మధ్య చక్కటి సాహితీ చర్చలు జరుగుతాయి. కమలాకర్లోని హుందాతనం, ఏకాగ్రత, అతని అభిరుచులు, సాహిత్యం పట్ల అతనికి ఉన్న విజ్ఞానం ఉషారాణిని ఆకర్షిస్తాయి. కుంభవృష్టి వలన ఆ రాత్రి ఆ హోటల్లో ఉండిపోయి ఏకాంతం లభించడం, వాతావరణ పరిస్థితులు వలన వారిద్దరూ ఏకమవుతారు. తెల్లవారి వర్షం తగ్గి ఇల్లు చేరాక పద్మకి తను అన్యాయం చేశానా అనే ఆలోచన ఉషారానికి కొంత గందరగోళానికి గురి చేస్తుంది. శ్రీకాంత్ తన చెల్లెలి జీవితం నాశనం చేయొద్దని ఉషారాణిని మరోసారి హెచ్చరిస్తాడు. ఉషారాణి తనకు కమలాకర్కు మధ్య జరిగిన విషయం చెబుతుంది. శ్రీకాంత్ ఆమె చెంప చెళ్లు మనిపిస్తాడు. ఆ దెబ్బ ఆమె మనసు మీద తీవ్రంగా తగులుతుంది. ఆ దెబ్బ తన జీవితంలోని తప్పులను తెలుసుకునేలా తగులుతుంది. తన జీవితంలోని మాలిన్యపు మరకలన్నింటినీ కడిగివేసి మెరుపు మరకగా ఆ సంఘటన ఆమె మనసులో నిలిచిపోతుంది. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ఒక్కటే ఢిల్లీలోని కర్నాట్ ప్లేస్ కు వెళ్తుంది. ఆమెలో ఆలోచనలు, సంఘర్షణ మొదలవుతాయి. అక్కడ పత్రిక ఎడిటర్ కలిసి హిమాలయాలు చూడాల్సిన ప్రదేశం అని తప్పక చూడమని చెప్తాడు. ఒక్కటే హిమాలయాలకు వెళ్తుంది భర్తకి లెటర్ రాసి. అక్కడ ఆమెకి కరుణానంద స్వామితో పరిచయం అయి ఆయన బోధనలతో ఆమె మనస్సులో నుంచి పాత పరిచయాల ప్రసక్తి పోతుంది. నూతనావేశంతో, నూతన అనుభూతులతో ఏనాడూ పొందని శాంతిని పొందుతుంది. కరుణానంద స్వామి వారి దివ్య తేజం, గంభీర ధ్యాన ముద్ర ఆమెని సంపూర్ణంగా మార్చేస్తాయి. ఆమెకి ఒక నూతన జీవన సత్యాన్ని తెలియచేస్తుంది. యోగినిగా మారుతుంది. రామానుజం. ఇందులో ఉషారాణి పాత్ర చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు రచయిత. ఆమె అందంగా ఉంటుంది. మేధస్సు చురకత్తి లాంటిది. మహాసర్పానికి ఉండే చైతన్యంతో నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ముందు మాటల్లో టిఎస్ కృష్ణానందం ఉషారాణిని తెలుగు సాహిత్య నందనోద్యాన వనంలో నిత్య జవ్వనిగా, నిత్య కళ్యాణిగా, చిరజీవత్వంతో ఆవిర్భవించింది అంటారు. రామానుజం ఉషారాణి కోసం తపిస్తాడు. ఆమె జాడ తెలియక అల్లాడిపోతాడు. చివరకు ఆమె జాడ తెలుసుకుంటాడు. ఉషారాణిని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఉషారాణిని కలుసుకుని తిరిగి రావాల్సిందిగా కోరుతాడు. కాని ఉషారాణి నిరాకరించి తన జీవితం ఇంకా హిమాలయాల్లోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నానని చెప్తుంది. అసమర్థుని జీవయాత్ర తర్వాత ఇంతగా ఆలోచన కలిగించి మనసులను కదిలించిన నవల అని అభివర్ణించారు విశ్లేషకులు. ఒక ఉప్పెనలాగా వచ్చి ఉవ్వెత్తుగా ఎగిరి ఎగిరి అనేక ఇంద్రధనస్సులను సర్వశోభాయమానంగా అత్యంత జిగీషతో, రంగుల కుంచెలతో అభివర్ణించబడిన గొప్ప తెలుగు నవల అంటారు. హైందవ స్త్రీ అతిలోక సౌందర్య దివ్య ప్రకాశమైన మణితిలకం అంటారు ఉషారాణిని. నిజానికి ఉషారాణి లాంటి స్త్రీలను చపల చిత్తురాలు, కాముకి అంటారు. కాని ఇందులో ఉషారాణిని చాలా గొప్ప స్త్రీగా వర్ణించారు రచయిత. తాజ్మహల్, లాల్ ఖిల్లా, యమునా నది విహారం ఇవన్నీ పర్యటించి చూసిన తర్వాత ఆమెలో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు, ఆ సౌందర్యాన్ని

0: నాటి చక్రవర్తుల కళా కౌశలానికి ముగ్ధురాలవుతుంది. యమునా నది చూసినప్పుడు శ్రీకృష్ణుడు, గోపికలు, బృందావనం జ్ఞాపకం వస్తాయి. శ్రీకృష్ణుని రాసక్రీడలు కళ్ల ముందు కదులుతాయి. శ్రీకృష్ణుడు యమునా నదిలో జరిపిన కాళింగి మర్దన స్థలం చూసి కృష్ణుని వేణునాథ శ్రవణం వింటున్నట్టు అనుభూతి చెందుతుంది. ఈ ప్రదేశాలు, ఈ నదులు, ఈ వ్యక్తులు భారతీయుల జీవితంలో ఎంత పెనవేసుకుపోయాయి అనుకుంటుంది. భారతీయ సంస్కృతి సృష్టించిన అమృత వాహినిలో మునిగి తేలిన ప్రదేశాలు అని మురిసిపోతుంది. చిన్నప్పుడు క్లాస్ పుస్తకాల్లో చదివిన చారిత్రక ప్రదేశాలు చూస్తూ తానక్కడ ఎప్పుడో సంచరించినట్టు అనుభూతి చెందుతుంది. ఈ యమునా నది నా తోబుట్టువు అని ఇంతకు ముందు గ్రహించలేకపోయినందుకు విచారపడుతున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఏ పూర్వజన్మలోనో నేను తిరిగినవే. నేను పుట్టిన ప్రదేశాలు కొన్ని, మెట్టిన ప్రదేశాలు కొన్ని అని తాదాత్మ్యం చెందుతూ కమలాకర్తో చెబుతుంది. భారతీయ సంస్కృతి వైభవంతో ఉత్తేజపడిన ఆమె మనస్సుకు ఇంతకు ముందు తాను జీవిస్తున్న జీవితం, ఆలోచిస్తున్న ఆలోచనలు చాలా సంకుచితంగా తోస్తాయి. తానొక దారి తప్పిన బాటసారిని అనుకుంటుంది. అంతకు ముందు తను రాసిన ప్రేమలేఖలు, వాటి రచనకు ప్రేరేపించిన సంఘటనలు గుర్తుకొచ్చి చికాకు పడుతుంది. భారీ జాడ తెలియక ఆవేదంతో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న రామానుజం ఉషారాణిని హిమాలయాల్లో యోగినిగా చూడలేకపోతాడు. మనుషులు పరిపరి విధాలు. ఒక్కో మనిషికి ఒక్కో స్థాయి ఉంటుంది. ఆ స్థాయి దాటి పై స్థాయికి పోవడానికి శక్తిని సంతరించుకుని సాగిపోవడం సృష్టి పరిణామంలో సహజక్రమం. ఒక రకం స్థాయికి చెందిన మనిషి అనేక కారణాలతో తనపైన, తన స్థాయిపైన అసంతృప్తిని పెంచుకుంటాడు. తనదొక స్థాయి అని తెలుసుగాని ఏ స్థాయో తెలియదు. ఉన్నత స్థాయి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది, కోపం వస్తుంది. తాను కోరుకున్న స్థాయికి ఎదిగిన పరిసరాలు, బంధనాలు పాతవిగానే అనిపిస్తాయి. మేధావిగా రూపొందిన మానవుడు తన తరువాత స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థాయిని అందుకున్నప్పుడు తన జీవితానికి ప్రశాంతతను సాధించుకుంటాడు. హిమాలయ పర్వతాల్లోని పవిత్ర సరోవరాల నిర్మల జలాలలాగా స్వచ్ఛతను పొందుతాడు, సేద తీరుతాడు. ఉషారాణి కూడా తన మేధస్సును గుర్తించి దానినే నమ్ముకున్నంత వరకు దారి తెలియని పాందురాలు అయింది. ఎక్కడెక్కడో తిరిగింది, ఎంత దూరమో వెదికింది. జీవితాన్ని ఒక ఆటగా ఆడింది. కావాలనుకున్న తృప్తి దొరకలేదు. జీవితాన్ని చెరుకుగడను పీల్చినట్టు పీల్చాలి అనుకుంది. దొరికిన అవకాశంలో ఆనందం వెతుక్కుంది. అయినా అసంతృప్తి ఆమెని వదల్లేదు. చివరకు హిమాలయాల్లో కరుణానంద స్వామి బోధనలతో తనకు కావలసింది అక్కడే దొరుకుతుంది అని అక్కడ స్థిరపడింది. ఆమె అక్కడ యోగినో మరేదో ఆమెకే తెలుసు. అద్భుతమైన ఈ నవల అలకనంద విజయవాడ ప్రచురణ. మొదటి ప్రచురణ 1961. ఈ నవల గోపీచంద్ నవలల్లో మేలిముత్యం అంటారు విశ్లేషకులు. ఆ రోజుల్లో స్త్రీకి ఉన్న కుటుంబ సామాజిక నిబంధనలను అతిక్రమించిన నవలగా విమర్శలు కూడా ఎదుర్కొంది.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి సురేఖామూర్తి గారు ఆలపించిన లలిత గీతాలు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పోకలగూడెం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్ కుమార్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ప్రజారాజ్యం చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట

తర్వాత ఉత్తరం రాశారు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపెల్, చైతు, భాన్రాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మోనిక, అక్షయ, అనూష, అనుదీప్, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీబాయ్, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది, మెహరూన్, జగన్మాత, రాంఫల్ పాసి, రమేష్ కోరి. ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు జస్టిస్ చౌదరి చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాస్తున్నారు ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి. మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, కుమారస్వామి, సరోజా, ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, సూరజ్ బలి, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ భూతడ, రాములు, గట్టికలు శ్రీనివాస్ యాదవ్, కవిత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. శివరంజని చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామూర్తి, స్వరూప, జక్కల హర్షిత, నరేష్, జోషిక, అకుల్, అర్జున్, పెద్దిపోయిన సుధాకర్, లలిత, సిరి, భాదావత్, లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. శ్రావణ సంధ్య చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి రాస్తున్నారు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్నారు ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, ధరణి, కొర్సరేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ఇంకా వీరి స్నేహ బృందం వీరంతా కోరుతున్నారు కలెక్టర్ గారే అబ్బాయి చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి రాస్తున్నారు గుండెటి వెంకటరాములు, అదృష్టమాచారి బాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ, ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్నారు బొబ్బిలి రాజా చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. జీవన పోరాటం చిత్రంలోని పాట వినిపించమంటూ మీరు కోసం ఈ పాట.

నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు యముడికి మూడు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంష్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. బృందావనం చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరి ఉత్తరం రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు. అలాగే ఇల్లంద్ కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, సుమతి, చంద్రశేఖర్, పప్పి, కావేరి, అక్రూ ఇంకా వీరి స్నేహ బృందం వీరంతా కోరుతున్నారు రాజా విక్రమార్క చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

0: ఎందుకు శేఖం?
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సాయి ప్రకాష్ కంబైన్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు కీరవాణి. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీలేఖ, అనుపమ. వినండి బొంబాయి ప్రియుడు చిత్రంలోని పాటలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: మేము వనస్థలిపురం హైదరాబాద్ వాసులం. నా పేరు దోర్నాల బాలరాజు. నాకు నచ్చిన పాట చిన్నారి దేవత సినిమాలో మా ఇంటి పేరే అనురాగం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగ్గులోత్ లక్ష్మణ్ నాకు నచ్చిన పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడిన పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలి

శెట్టిపల్లి జీవన్, పుల్లయ్యగూడెం గ్రామం, పాల్వంచ మండలం. నాకు నచ్చిన పాట ఆహ్వానం చిత్రం నుండి. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వ.

నా పేరు చారగుండ్ల జగన్. మాది సుజాత నగర్. నాకు నచ్చిన పాట మాతృదేవో భవ సినిమా నుండి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.

నా పేరు ఎం కృష్ణ, రామవరం 14 నెంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట చక్రం చిత్రం నుండి, జగమంత కుటుంబం నాది.

నాకు నచ్చిన పాట. తొలకరు అనేటప్పటికీ రైతులకు అదునైన పంటలు వేసుకోవాలనే ఉద్దేశంతో రైతాంగం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది. తొలకరు వచ్చింది రోజులు మారాయిలో రెండయ్య పోదాము మనము, లేచి రెండయ్య పోదాము మనము.

నేను కొత్తగూడెం బుర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట జూతగాడు సినిమా నుంచి అల్లార ముద్దుగా పెరిగింది మా లక్ష్మి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకిష్టమైన పాట గుడిగంటల సినిమాలో నీలో.

నా పేరు సంతోష. నేను రాంబరం 14 నెంబర్ నుండి. నాకు నచ్చిన పాట ఎవడు మూవీలో నీ జీతగా నేను.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసి రామరాజు మహాశివభట్టు. నాకు నచ్చిన పాట నర్తనశాల చిత్రం కోసం పి సుశీల ఆలపించిన జననీ శివకామిని.

నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట దేవుడు చేసిన బొమ్మలు. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట కుండమ్మ బొట్టు పెడతా రావమ్మ మహాలక్ష్మి రా.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట జానకిరాముడు చిత్రం నుండి. నాగొంతు శృతిలోనా, నాగుండే లయలోనా.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట, శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: June is month for National Infertility Awareness. Let's

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయం సమయం 4:55 శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పేరు

చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు మహాశివ భట్టు. కార్యక్రమంలో ముందుగా సీతాకోక చిలుక ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన యుగల గీతం. సాహిత్యం వేటూరి సుందర రామూర్తి, సంగీతం ఇళయరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వాన ఈ చిత్రం కోసం రంజిత్ చిత్ర పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వీరాభిమన్యం ఈ చిత్రం కోసం ఘంటశాల పిసుశీల ఆలపించిన గీతం. ఆరుద్ర సాహిత్యానికి సంగీతం అందించారు కేవీ మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జూదగడు ఈ చిత్రం కోసం ఆనంద్ పిసిసిలో పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా నాగమల్లి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Fertility awareness. Let's listen from infertility expert.
2: Hello, I'm Dr. Shweta, Srija Fertility Center, Khammam. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు.

0: కాల్గొచ్చి ఎత్తి నమో పూతలపై పెట్టి కందలు కరిగేలాగున నువ్వు కట్టబడితేనే కూడురాయిరా నీ జోడుగాల ఈ రోజు నోడైరా ఈ రోజు నోడైరా
1: మాయాదారి గాలి వాన
0: ఈ రోజు నోడైరా
1: మా అమ్మారి అయ్యను మనకు
0: ఈ రోజు నోడైరా.

సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్లవాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే,

0: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
1: Hello, I'm Dr. Srikranthi Surapaneni, MS Obstetrics and Gynecology from Sri Suraksha Multispeciality Hospital, Bhadrachalam. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
0: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ.

సంతాకు పోతాను పిల్ల, నేను అల్లూరు సంతాకు పోతాను పిల్ల, నేను అల్లూరు, నేను అల్లూరు, నేను అల్లూరు, నేను అల్లూరు సంతాకు పోతాను పిల్ల, నీకు అడిగినన్ని అబ్బా అడిగినన్ని.

0: పోతాను పిల్ల నేను పులివెందల సంతాకు పోతాను పిల్ల నేను పులివెందల ఆహా పులివెందల ఆహా పులివెందల
1: చాలే
0: నేను పులివెందల సంతాకు పోతాను పిల్ల నీకు పువ్వుల అబ్బ పువ్వుల ఆహా పువ్వుల దండలు ఎన్నో తెస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట అధ్యకుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరంగా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు.

0: కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2024 ఆగస్టు వరదల్లో 19 గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 51 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతరాష్ట జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో తాగునీటి సాగునీటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
0: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు వనపర్తి జిల్లాలో 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ,
0: వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ, ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్ వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 1 లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్దమైన ఓటర్ల నమోదును తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను, పార్టీ ప్రతినిధులను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాత ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారా హిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం జులై 24 వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా జులై 31 తేదీన విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కోర్టు జంక్షన్ ట్రినిటీ కాలేజ్

0: వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన ఛాత్రోస్కీ గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక అభివృద్దిపై వినూత ఆవిష్కరణలు ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన జెడ్బీహెచ్ఎస్ ఓజీఆర్ఎం పాఠశాల హెచ్హెచ్విఆర్ 2025-26 గాను జాతీయ స్థాయిలో 23 ర్యాంకు, రాష్ట స్థాయిలో 5 ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మిడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యె దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచె వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశ ఏకస్యానంతరం అపరత్వేన ప్రబల భూకంపః ఆగతః యేన బహూని భవనాని పతితాని దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృతా. దక్షిణాఫ్రికాదేశః ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరె దక్షిణ కొరియా దేశం 1-0 పరాజయత. అపి చ అద్య సాయంకాలే మాంచెస్టర్ నగరె ఐసీసీ మహిళా టీ20 విశ్వ చషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఏ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి.

ఈ కార్యక్రమం వల్లనే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10 గంటలకు అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు రేపటి ప్రసారాలు చూద్దాం. రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాథియా కలాం ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే బాషిద్. 6:35 రైతు సమాచారం ఈ కార్యక్రమంలో కుసుమ సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి. 7:30 విజయపాదం ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్లో వినూత్న కోర్సులు వివరాలు నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 7:45 మొహరం పండుగ ప్రాశస్యం, దీని గురించి ఎండి పర్వీన్ గారు వివరిస్తారు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏకచిత్రగానం. 10:00 మాదక ద్రవ్యాల వాడకం నివారించడంలో యువత పాత్ర ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:05 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహార సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మీ మాటతో ఓ పాట. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో మేతల యాజమాన్యం, ఇంకా వర్మి కంపోస్ట్ పంటకు ఎంతో అవసరం, అనంతరం జానపద గేయం ప్రసారమవుతాయి. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 హిందీ వార్తలు సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్య అంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు.

0: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
1: Hello, I'm Dr. Lavanya Veerappaneni, MS Gynec Fertility Specialist, Lavanya Fertility Research Center, Khammam. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, fertility treatments are available. It's time to break the stigma. Start the conversation and seek timely medical advice. Let us come together to be the voice for complete families.
0: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
3: Hello, I'm Dr. Shweta, Srija Fertility Center, Khammam. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
0: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
4: ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్ల వాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే,

0: dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences. June.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
3: హలో, ఐఎమ్ డాక్టర్ లావణ్య వీరప్పనేని, ఎంఎస్ గైనిక్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లావణ్య ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, ఖమ్మం. ఎ వాయిస్ ఫర్ ఫర్టిలిటీ, ఎ వాయిస్ ఫర్ కంప్లీట్ ఫ్యామిలీస్. ఎవరీ కపుల్ డ్రీమ్స్ ఆఫ్ హ్యావింగ్ అ ఫ్యామిలీ. ఫర్ మెనీ, ఇన్ఫర్టిలిటీ క్రియేట్స్ అ సైలెంట్ డిలే. క్లినికల్లీ, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, fertility treatments are available. It's time to break the stigma. Start the conversation and seek timely medical advice. Let us come together to be the voice for complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
4: మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అనంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దాణా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల

రకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదేగాని పచ్చగడ్డి దాన రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే పశువు సరైన టైంకి మీకు ఎద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాస్ మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా దాంట్లో మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంసకృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటది. దాన్ని చాపింగ్ చేసుకుని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం అన్ని విధాలుగా మంచి పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెంచుకోవచ్చు, SNF ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్ గా ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి. ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దాణా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు అయితే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దానాని దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దానా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, 1 లీటర్కి పాలుకి 400 నుంచి 500 గ్రాములు దానా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దానా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్న గడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మనం చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షరికలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కాని ఎక్కువ సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మనకి ఒకసారి నాటితే రావాలి అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్ గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారు అనమాట. ఆ విధంగా కూడా చేసుకుని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు, వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకుని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు. ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు.

0: జిల్లాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో

0: ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్దతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: కిసాన్ వాణి వ్యవసాయ తరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయ ధరల కార్యక్రమంలో అపరాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి పరిచయం వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. రైతులు పంటలు పండించిన తరువాత అపరాల సాగు చేయడం మనకు అనాదిగా వస్తుంది. అపరాల సాగులో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి అలాగే ఎక్కువ ఆదాయం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. అపరాల సాగులో కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే నీటి వసతి ఏ విధంగా ఉండాలి, అలాగే ఎలాంటి చీడపీడలు దరిచేరుతాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అని అనేక విషయాలు మనకు తెలియజేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అగ్రికల్చరల్ కాలేజ్ అశ్వరావుపేటలో ఉంది. మరి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి కె నాగాంజలి గారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం, మరి మన రైతు సోదరులు ఎక్కువగా అపరాలు సాగు చేస్తూ ఉంటారు, ఈ సమయంలో ఎలాంటి అపరాలు సాగు చేస్తే బాగుంటుంది, మరి ఏ విధమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉంది?
2: మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ పెసర మినుము సాగు చేసుకోవచ్చండి. మన రాష్ట్రంలో మినుమును చూసుకున్నట్లయితే సుమారు

0: 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. తేమ ఎక్కువగా నిలుపుకునే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చండి. అదే మినుము సాగుకైతే మనకి బరువైన నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలము. ఒకవేళ మనకి చౌడు నేలలు కానివ్వండి, లేదా మురుగునీరు కానీ అలాంటి నేలలు ఉంటే మాత్రం వాటిలో సాగు చేయకుండా ఉండడం మంచిదండి.
1: తేలికపాటి నేలలో అయితే మంచి దిగుబడి, మంచి దిగుబడి.
0: మినుముకైతే నల్లరేగడి నేలలు బాగా ఉపయోగపడతాయి.
1: ఈ ఎకరానికి ఎంత బోతాదులో విత్తనం సేకరించాలంటారు?
0: పెసరకైతే మనకి కాలాన్ని బట్టి మనము పంటను బట్టి ఎన్నుకోవాలండి విత్తనం మోతాదు. అదే మనము పెసరకి చూసుకుంటే 6 నుంచి 8 కిలోలు ఎకరానికి వేసవి కాలంలో మనము వాడుకోవాలండి. ఇంచుమించు ఇదే మోతాదు మనకి మినుముకు కూడా సరిపోతుంది.
1: ఓకే మేడం, దీని పంట కాలం ఎంత అంటారు?
0: మనకి మినుము వచ్చేసి పంట కాలము రకాల్ని బట్టి 75 నుంచి 90 రోజుల పంట సాగు చేయబడుతుందండి. అదే పెసర అయితే మనకి 60 నుంచి 75 రోజుల వరకు సాగు చేసుకోవచ్చండి. అయితే ఈ రెండు మనము పచ్చిరొట్టు ఎరువులుగా వాడుకోవచ్చు, లేదా పంటకి కూడా ఉపయోగించి గింజలు కూడా సేకరించుకోవచ్చు.
1: మనకు ఆదాయం వస్తుంది.
0: పచ్చిరొట్టు ఎరువులు లెగ్యూమ్ జాతికి చెందింది కాబట్టి మనకి నత్రజని స్థిరీకరింపబడి కొంతవరకు మనకి రసాయనిక ఎరువుల ఉపయోగాన్ని తగ్గించుకోవచ్చు.
1: ఈ పెసర మినుమే కాకుండా ఈ లెగ్యూమ్ జాతికి చెందిన విత్తనాలు ఇంకా ఏమైనా ఉన్నాయి?
0: అలసంద, బొబ్బర్లు, అలాగే మనకి కందులు. కందులు అయితే ఎక్కువగా మనము వానాకాలం ఒకటిన యాసంగిలోనే ఎక్కువగా వాడతాము. ప్రధాన పంటగా వేస్తాము, అలాగే అంతర పంటగా కూడా, మిశ్రమ పంటగా కూడా వాడుకోవచ్చు మనం.
1: ఓకే, బాగుంది. పెసర, మినుము, బొబ్బర ఇలాంటివి వేసుకున్నప్పుడు వీటికి కూడా ఏమైనా పురుగులు ఆశించే అవకాశాలు ఉన్నాయంటారు?
0: లెగ్యూమ్ జాతికి చెందినవన్నీ పురుగులే ఎక్కువగా ఉంటాయండి.
1: ఎలాంటి పురుగులు?
0: అందులో మొదటిగా వచ్చేసి చిత్తపురుగులు అని చెప్తాం మనము. ఈ చిత్తపురుగులు ఏంటంటే ఆకుల దశలో ఆశించి ఎక్కువగా రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మొక్కలు తొలి దశలోనే చనిపోతూ ఉంటాయి. ఇవి ఎటువంటి వాతావరణంలో ఎక్కువగా ఉధృతి ఉంటుందంటే బెట వాతావరణం ఒకటి, అలాగే దుక్కి సరిగా చేయనప్పుడు కానీ మట్టి పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి చిత్తపురుగులు ఎక్కువగా ఉంటాయి. వీటి నివారణ కోసం మనము క్లోరిపైరిఫాజ్ 20% ఈసీ ఉన్న మందుని 2.5 మిల్లీలీటర్ల లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాజ్ మందును, లేదా ఎసిఫేట్ 1 గ్రాము మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ చిత్తపురుగులు అనేవి తగ్గుతాయండి. ఇక ఎక్కువగా ఆశించే పురుగుల్లో ప్రధానమైంది పొగాకు లద్దె పురుగు అండి. ఇవి నార్మల్గా అన్ని పొగాకులో కానివ్వండి, లేదంటే ఈ మధ్య వరికి కూడా ఎక్కువగా ఇది ఆశించడం జరుగుతుంది. సో మనకి ప్రధానంగా ఈ పురుగు ఆశించినప్పుడు మొక్కలోని ఆకులన్నీ పచ్చదనాన్ని కోల్పోయి అది పత్రహరితాన్ని గోకి తినేస్తూ ఉంటుందండి. ఆకులకి ఎక్కువగా రంధ్రాలు ఏర్పడి ఆకులు పూర్తిగా పత్రహరితాన్ని కోల్పోతాయి. సో దీనివల్ల ఏంటంటే కిరణజన సంయోజన ప్రక్రియ అనేది మొత్తానికి ఆగిపోతుందన్నమాట. ఆకు దశలో అయితే ఇది, అదే పూత పిండ దశలో అయితే పువ్వులు పిందల్ని కూడా ఇది మొత్తము తినేస్తూ ఉంటుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి మొక్కలు ఎక్కువగా మొదళ్ళ నుంచి కానివ్వండి, లేదంటే నెర్రలు బట్టి ఉన్న భూమిలో కానివ్వండి, అది రాత్రిపూట అందులో చేరిపోయి పొద్దునంతా ఇది తినడం వల్ల మొక్క చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో దీనికి మనకి నివారణకి చాలా రకాలుగా, అంటే మనం ఒకేసారి దీన్ని కంట్రోల్ చేయలేము. సో అందుకని స్టార్టింగ్ నుంచి గుడ్ల దశ నుంచి మనము చూసుకోవాలి ఎక్కడైతే అది గుడ్లు ఎక్కువగా పెడుతుందో, అంటే అది గుంపులు గుంపులుగా పెడుతుందన్నమాట. సో ఆ సముదాయాన్ని, గుడ్ల సముదాయాన్ని ఒకటి బాగా వేరు చేయాలి. అలాగే జల్లెడగా ఆకులు మారే టైంలో మనం పిల్ల పురుగుల్ని చూసి వాటిని ఏరు వేయాలి, అంటే లేబర్ని పెట్టి ఏరించేయాలి. ఇంకొకటి లింగాకర్షక బుట్టలు, 4 లింగాకర్షక బుట్టల్ని మనము పొలంలో పెడితే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి మనము ఎరల్ని తయారు చేసుకోవాలి. ఎర తయారీకి మనకి ఏమేమి మందులు కావాలంటే 1 మోనోక్రోటోఫాజ్ 500 మిల్లీలీటర్లు, లేదా క్లోరిపైరిఫాజ్ 500 మిల్లీలీటర్ల మందు, లేదా కార్బరిల్ అనే పొడి మందుని 500 గ్రాములు. ఈ మూడిట్లో ఏదో ఒక మందుని 500 గ్రాములు 5 కిలోల తవుడు, అలాగే 1/2 కేజీ బెల్లము, వీటన్నిటితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలమంతా సమానంగా చల్లుకోవాలండి.

0: సో ఎప్పుడైతే ఈ ఉండలు ఈ ఎర ఉండల్ని అత్తేనిందో ఆ పురుగు అనేది చచ్చిపోతుంది.
1: చనిపోతుంది.
0: ఇది కాకుండా జీవరసాయన మందుల్ని కూడా మనము
1: పిచికారీ.
0: ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఎకరాకి 30,000 ట్రైకోగ్రామా బదనికలను వారం రోజుల పాటు వ్యవధితో పాటు విడుదల చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఎన్పీవీ ద్రావణం తెలుసు కదండి అందరికీ, అది 200 ml ద్రావణాన్ని సాయంకాలం పూట ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సమగ్రవంతంగా ఈ పొగాకు లద్దె పురుగు అనేది యాజమాన్య పద్ధతి ద్వారా సమగ్రంగా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఇక రసాయనిక పురుగు మందుల్ని వాడుకోవాలి అంటే మోనోక్రోటోఫాజ్ 1.6 ml లేదా క్లోరిపైరిఫాజ్ 2.5 ml. ఇంకా కొంచెము లేటెస్ట్ మార్కెట్లోకి విడుదలైన మందుల్లో చూసుకుంటే నోవోల్యూరాన్ 1 ml కానీ లేదా థయోడికార్బు 1 g లీటర్ నీటికి కలిపి పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి లద్దె పురుగు నుండి ఉపశమనం జరుగుతుంది.
1: మరి తెగుళ్ళ విషయానికి వస్తే ఈ పంటల్లో తెగుళ్ళు ఎలాంటివి ఉంటాయి, మరి వాటిని ఏ విధంగా నివారించాలంటారు?
0: మనము వేసవిలో ఎక్కువగా వేసుకున్నప్పుడు ఒకటి పల్లాకు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా వరి మాగాణుల్లో వేసినప్పుడు మనకి ఈ యెల్లో మొజాయిక్ తెగులు అని అంటాము. పొడి వాతావరణం వలన కానివ్వండి, బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కానీ ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులు ఎలా ఉంటాయంటే పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగుకు మారిపోతుంది. ఆకుల యొక్క ఈనలు కూడా మొత్తము పసుపు రంగుగా మారిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మొగ్గ కానివ్వండి, పూత కానివ్వండి, కాపు కానివ్వండి అన్నీ తక్కువగా ఉంటాయి. అలాగే వైరస్ అనేది ఒకటి తెల్లదోమ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది. సో దీన్ని మనము నివారించుకోవడానికి మోనోక్రోటోఫాజ్ 1.6 ml లేదా ట్రయాజోఫాజ్ 1.5 ml లేదా ఎసిఫేట్ 1 g, ఇది కాకుండా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే పెసర్లో అయితే మనము కొన్ని ఈ తెగులు తట్టుకునే రకాలని కూడా మనము ఎన్నుకోవాలి ముందు. ఒకటి పెసర్లో అయితే WGG 37 కానివ్వండి, WGG 42 కానివ్వండి, లేదా MGG 351, ఈ రకాలను ఎన్నుకున్నట్లయితే కొంతవరకు ఈ పల్లాకు తెగుల్ని తట్టుకోగలదు. అదేవిధంగా మినుములు పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలను మనము ఆలోచించినట్లయితే LBG 752, LBG 787, అలాగే PU 31 రకాలను సాగు చేసుకుంటే ఈ పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు తొలి దశలో, ఒకవేళ ఈ మొక్కలకు కూడా తొలి దశలో మనకి పల్లాకు తెగులు గమనించినట్లయితే ఇంకా కంప్లీట్గా మొక్కను పీకేయడమే ఛాన్స్ అన్నమాట.
1: బాగుందండి. అపరాల సాగు, పెసర, మినుములు, మరి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరి అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం పొందవచ్చో తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు అపరాల సాగు యాజమాన్య పద్ధతుల గురించి పరిచయం విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదేలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా?
4: 16 అణాల నిజం.
7: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: కార్యక్రమంలో తర్వాత ఆదాయానికి మంచి మార్గం తేనె పరిచయం వినండి.
1: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం తేనెకు ఉన్న డిమాండ్ చాలా ఉంది. తేనెపై శిక్షణ సాధించి మరి వారు అభివృద్ధి చెంది ఆదాయాన్ని పెంచుకునే విధంగా వీరు కృషి చేస్తూ ఉన్నారు. మరి వారు ఈ రోజు మన స్టూడియోస్ కు విచ్చేశారు, వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. మోహన్ గారు నమస్తే అండి.
8: నమస్తే సార్.
1: అసలు తేనెటీగల పెంపకం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయండి?
8: తేనెటీగల పెంపకం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా రైతులకు చాలా లాభం ఉంది. తేనెటీగ పెంపకం ద్వారా రైతులు ఏ విధంగా లాభం పొందవచ్చు అంటే ఫస్ట్ పరపరాగ

0: వర్గం ద్వారా ఏదైనా ఈ భూమి మీద ఎలాంటి మొక్క అయినా గాని విత్తనము ఉండి పువ్వు పూచి కాయారూపంలో వచ్చే ప్రతి ఒక్క పంట మీద ప్రతి ఒక్క మొక్క మీద తిన్నట్టుగా వాలాల్సిందే. ఆ రకంగా మనము రైతులకు ఒక ఎకరానికి 2-3 క్వింటాలు తేనెటీగల ద్వారా అడిషనల్ ఆదాయం పొందవచ్చు. అదే రకంగా ఆదాయంతో పాటు తేనె కూడా మనకు ఉత్పత్తి అవుతుంది. బయట మార్కెట్లో క్వాలిటీ హనీ లేదా నిజమైన హనీ అనేది లభ్యత అనేది దొరకటం లేదు. సో ఈ రకంగా మనం తేనెటీగలను పెంచుకుంటే తేనె ద్వారా ఆదాయంతో పాటు పంట దిగుబడి కూడా పెరుగుతుంది.
1: ఈ తేనెటీగల పెంపకం వల్ల ఇటు తేనె వస్తుంది మనకు, అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది.
0: ఎస్ సార్,
1: అంటే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కూడా ఇది పనికొస్తుంది. అయితే మీరు కేవీఐసి ద్వారా మీరు పనిచేస్తున్నారు, కేవీఐసి అంటే ఏంటి
0: సార్? కేవీఐసి అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ సార్. ఇది ప్రతి ఒక్క స్టేట్ లో ఉంటుంది సార్. అంటే గ్రామీణ యువకులు గాని, గ్రామీణ మహిళలు గాని, లేదా గ్రామీణ వాళ్ళు ఎవరైనా గాని ఖాదీ విలేజ్ లో ట్రైనింగ్ పొందొచ్చు. వాళ్లకు 5 రోజుల శిక్షణ ఇస్తారు. తేనెటీగల ద్వారా కానీ, లేదా అంటే కుట్టు మిషన్ ద్వారా కానీ, లేదా డ్రిప్ ఇరిగేషన్ కానీ, సోలార్ కానీ, లేదా పేపర్ ప్లేట్ కానీ, లేకపోతే పేపర్ బోర్డు కానీ, ఇట్లా
1: అంటే
0: అనేక రకాలైన కుటీర పరిశ్రమకు ఖాదీ విలేజ్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది సార్. దీనివల్ల ఏమంటే పర్యావరణానికి హాని కలిగించకుండా మనము దాన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా స్టార్ట్ చేయడానికి కేవీఐసి అనేది ఒక బూస్టింగ్ లాంటిది సార్. ఇది ఇండియాలో మొట్టమొదటి గవర్నమెంట్ స్థాపించబడ్డ సంస్థ సార్.
1: ఈ సంస్థలో మీరేం చేస్తున్నారు?
0: నేను మాస్టర్ ట్రైనర్ సార్. 2017 నుండి ఇప్పటి వరకు మాస్టర్ ట్రైనర్ ఇన్ బీ కీపింగ్ గా చేస్తున్నాను సార్. ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ మొత్తంలో కేవీఐసి నుండి తేనెటీగల పెంపకం మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అలాగే నా సొంత యూనిట్ కూడా నేను పెట్టుకున్నాను సార్.
1: 2017 నుంచి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా?
0: Yes, sir.
1: ఇప్పటి వరకు ఎంత మందికి, ఎన్ని గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు
0: సార్? ఇప్పటి వరకు సుమారు ఒక 20 గ్రూపుల దాకా ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను సార్. దగ్గర దగ్గర ఒక 500 మంది మెంబర్స్ కు ట్రైనింగ్ ఇచ్చాము సార్.
1: మరి వారంతా కూడా ఉపాధి పొందుతున్నారా?
0: Yes, sir. పొందుతున్నారు సార్ తేనెటీగల ద్వారా.
1: ఇప్పుడు తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలంటే ముందుగా మరి రైతు దగ్గర ఏమి అర్హతలు ఉండాలి?
0: ముఖ్యంగా తేనెటీగకు పెంపడానికి ఎలాంటి అర్హత అవసరం లేదు సార్. ఏమంటే ఇది మనం చిన్న పొలంలో గాని, పంటలలో గాని, బయట అడవిలో గాని చాలా మంది తేనెటీగలు సేకరిస్తూ ఉంటారు. దీంట్లో ఏమంటే ఆ రకంగా సేకరించడం వల్ల నిప్పు పెట్టి, పొగ పెట్టి ఆ కాలనీ చంపబడుతుంది. ఇక్కడ మేము ముఖ్య విషయం చెప్పదలుచుకున్నది ఏంది అంటే సార్, ఈ ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే మానవ మనుగుడు కేవలం 4 సంవత్సరాల వరకే బతకగలరు. ఇది నేనో మీరో ఎవరో చెప్పింది కాదు, సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన విషయము. అంటే మనిషి బతకదానికి కూడా తేనెటీగలు సహకరిస్తుంది. ఏ విధంగా అంటే పరపరాగ సంపర్కం ద్వారా ఫుడ్ మనకు అవుతుంది. తర్వాత ఈ భూమి మీద ఎలాంటి మొక్క మీద అయినా, ముందే చెప్పాను సార్, విత్తనం అయ్యి పువ్వు పూచి కాయ కాసే ఎలాంటి మొక్క మీద అయినా గానీ తేనెటీగ వాలాల్సిందే. తర్వాత ఆ పండు అనేది, ఆ చెట్లు అనేది పుట్టాల్సింది సార్. అట్లా తేనెటీగ అంచరించిపోతే ఈ చెట్లు పుట్టలు అనేవి ఉండవు సార్. ఉన్న చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయ్యి చనిపోతాయి. చనిపోయి మనకు ఆక్సిజన్ దొరకదు. ఈ రకంగా మనం చనిపోతాము. కాబట్టి ఒక పర్యావరణాన్నే కాపాడుతుంది మనకు తేనెటీగలు.
1: పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది తేనెటీగలు.
0: Yes, సార్.
1: అందువల్ల కూడా మనం పెంచాలి అసలు వాటిని.
0: అసలు వాటిని పెంచాలి సార్. ఇట్లా మనము పాత పద్ధతి ప్రకారంగా తేనెటీగలను నిప్పు పెట్టి, పొగ పెట్టి చంపవద్దు. లేదంటే దానికి టెక్నికల్ గా కొంచెం పొగ పెట్టి దులపాల, దులిపి తేనె తీసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా సైంటిఫిక్ మెథడ్ లో బాక్సులు పెట్టి మనం తేనెటీగల్ని పెంచవచ్చు.
1: ట్రైనింగ్ లో బాక్సులు పెట్టమని చెప్తారా?
0: Yes, సార్.
1: ఆ బాక్సులు ఎక్కడ తయారైతే, ఏ విధంగా తయారైతే, ఎంత కాస్ట్ ఉంటుంది మరి?
0: ఒక బాక్స్ దీంట్లో 2 రకాల ఈగలు ఉంటాయి సార్. ఒకటి ఎపిస్ సెరానా ఇండికా, దీన్ని మనం పుట్టతేన లేదా తొర్రతేన అంటాము. పుట్టలలో, చెట్లలో ఉంటది. రెండోది ఐరోపా జాతికి చెందిన తేనెటీగ సార్, ఎపిస్ మెలిఫెరా అని. 2 రకాల ఈగల్ని మనము పెంచవచ్చు సార్. ఈ 2 రకాలు అనువైనవి. ఎపిసెరానా ఇండికా మన ఇండియన్ బీసుకు ఇది అయితే సంవత్సరానికి ఒక బాక్స్ నుండి 10 నుండి 12 కేజీల తేనె వస్తుంది సార్. ఈ 12 కేజీల తేనె, ఇది ఒక కేజీ వచ్చేసి 800 నుండి 1000 రూపాయల వరకు మనం తేనె అమ్మవచ్చు సార్. దీంట్లో హైయెస్ట్ మెడిసినల్ వాల్యూ అనేది ఈ పుట్ట తేనెలలో ఉంటుంది.

0: అదే ఐరోపా జాతికి సంబంధించిన తేనె అయితే సంవత్సరం మొత్తంలో 50 నుండి 60 కేజీల తేనె వస్తుంది సార్. దానికి సంవత్సరానికి ఒక 4-5 ప్లేసులలో మైగ్రేషన్ చేయాల. మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు మార్చడం. ఎక్కడైతే తేనె పూత ఖాతా ఉందో అట్లాంటి ప్లేసులలో గనక పెడితే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది సార్. ఖర్చు కొంచెం ఎక్కువ, ఆదాయము ఎక్కువ ఉంటుంది సార్. అదే చిన్న తేనె ఎపిసెరానా ఇండికాకి అయితే ఖర్చు తక్కువ, ఆదాయం కూడా తక్కువ వస్తుంది సార్. ఈ రకంగా మనకు ఎలాంటి బీస్ సెలెక్ట్ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటది సార్.
1: బీస్ మనం పెట్టెలు పెట్టిన తర్వాత మనమే తెచ్చుకుని పెట్టుకోవాలంటే?
0: ఎస్ సార్, మనమే తెచ్చుకుని పెడతాము. లేదు అంటే మేము ప్రొవైడ్ చేస్తాము. ఒక 5 గురో 10 మందో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి సార్, ఒక్కొక్క మనిషికి 5-5 బాక్సులు కావాలా, 10-10 బాక్సులు కావాలా, ఇట్లా ఏమైనా గ్రూప్ గా గానీ యూనిట్ గా గానీ అట్లా పెట్టుకోదలుచుకుంటే వాళ్లకు మేమే బాక్సెస్ సప్లై చేస్తాము, మేమే ఈగలు సప్లై చేస్తాం సార్. ఇన్ బెస్ట్ క్వాలిటీ, ఇన్ తక్కువ ప్రైస్ లో కూడా. ఎందుకు అంటే కొత్త వాళ్లకు హెల్ప్ చేయాలా, ఇంట్రొడ్యూస్ చేయాలన్నదే మనకు మెయిన్ కాన్సెప్ట్ సార్.
1: మీరు పనిచేస్తున్న కేవీఐసి ద్వారా
0: ఎస్ సార్
1: ఏమైనా లబ్ధి పొందే అవకాశం ఉందా?
0: ఎస్ సార్, ఉంది సార్. కేవీఐసి ద్వారా ఒక 25 మెంబర్స్ గ్రూప్ యూనిట్ ఫామ్ అయితే 10-10 మంది కలిసి ఒక గ్రూప్ గాని లేదా 20 మంది కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు అప్లికేషన్ మా కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ మనము అప్లై చేస్తే వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారు సార్. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పిఎంఈజీపీ కింద సర్టిఫికేట్ ఇస్తారు సార్. ఆ సర్టిఫికేట్ త్రూ ప్రతి ఒక్క లబ్ధిదారు 1 లక్ష నుండి 25 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. 5 లక్షల వరకు అయితే వితౌట్ కొలాట్రాల్, 5 లక్షలు దాటితే విత్ కొలాట్రాల్ త్రూ అప్ టు 25 లాక్స్ వరకు లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.
1: గ్రూప్ ద్వారా తీసుకుని
0: పెట్టొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ త్రూ కాబట్టి వాళ్లకు గ్రూప్ కావాలా, అట్లీస్ట్ 10-20 మెంబర్స్ ఒక గ్రూప్ సార్.
1: గ్రూప్ ద్వారా అయితే లోన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
0: ఇండివిజువల్ లోన్ మళ్ళా ఆ గ్రూప్ అందరి లోన్ కాదు, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ లోన్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ కు గ్రూప్ కావాలా?
1: ట్రైనింగ్ మాత్రమే
0: గ్రూప్ కావాలా.
1: తర్వాత
0: లోన్ కు గ్రూప్ అవసరం లేదు. ఒక పర్సన్ కే 25 లక్షలు
1: 25 లక్షలు
0: 1 లక ష నుండి.
1: ఈ పెట్టెలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటారు? ఆ వాతావరణం ఏ విధంగా ఉండాలి? మరి రైతులకి ఏమైనా పొలం లాంటిది ఉండాలా?
0: ఈ తేనెటీగలకు పొలం అనేది ఏం అవసరం లేదు సార్. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ మనం పెట్టుకుంటే ఆ ఖాళీ ప్లేస్ నుండి సుమారు 3-4 కిలోమీటర్ దూరం వరకు తేనెటీగలు ప్రయాణం చేసి ఆ తేనెను తీసుకుని మళ్ళీ అదే బాక్సుల్లోకి వస్తుంది. తర్వాత ఒకసారి ఒక తేనెటీగ బయటకు ఒక ట్రిప్ కి వెళ్ళింది అంటే సుమారు 2000 పువ్వుల మీద వాలి గాని తేనెటీగ రాదు బాక్సుకు. అట్లా రోజు మొత్తంలో పొద్దున్న నుండి సాయంత్రం 5 లక్షలు దాటితే విత్ కొలాట్రాల్ త్రూ అప్ టు 25 లాక్స్ వరకు లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.
1: గ్రూప్ ద్వారా తీసుకుని
0: పెట్టొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ త్రూ కాబట్టి వాళ్లకు గ్రూప్ కావాలా, అట్లీస్ట్ 10-20 మెంబర్స్ ఒక గ్రూప్ సార్.
1: గ్రూప్ ద్వారా అయితే లోన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
0: ఇండివిజువల్ లోన్ మళ్ళా ఆ గ్రూప్ అందరి లోన్ కాదు, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ లోన్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ కు గ్రూప్ కావాలా?
1: ట్రైనింగ్ మాత్రమే
0: గ్రూప్ కావాలా.
1: తర్వాత
0: లోన్ కు గ్రూప్ అవసరం లేదు. ఒక పర్సన్ కే 25 లక్షలు
1: 25 లక్షలు
0: 1 లక ష నుండి.
1: ఈ పెట్టెలు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటారు? ఆ వాతావరణం ఏ విధంగా ఉండాలి? మరి రైతులకి ఏమైనా పొలం లాంటిది ఉండాలా?
0: ఈ తేనెటీగలకు పొలం అనేది ఏం అవసరం లేదు సార్. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ మనం పెట్టుకుంటే ఆ ఖాళీ ప్లేస్ నుండి సుమారు 3-4 కిలోమీటర్ దూరం వరకు తేనెటీగలు ప్రయాణం చేసి ఆ తేనెను తీసుకుని మళ్ళీ అదే బాక్సుల్లోకి వస్తుంది. తర్వాత ఒకసారి ఒక తేనెటీగ బయటకు ఒక ట్రిప్ కి వెళ్ళింది అంటే సుమారు 2000 పువ్వుల మీద వాలి గాని తేనెటీగ రాదు బాక్సుకు. అట్లా రోజు మొత్తంలో పొద్దున్న నుండి సాయంత్రం